శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948,

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శుక్రవారం శుభోదయం.

మరింతవరకు స్మిత ఆలపించిన శ్రీ సరస్వతీదేవి ప్రార్థన విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమంలోనే భాగంగా ఇప్పుడు వినండి జీ ముస్తఫా బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలాం.

कुरान को फिर से पढ़ लेकर इंसान तो पहले बन जाओ सरकारों मेरे।

0: మరింతవరకు జి ముస్తఫా బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు నాతే కలం విన్నారు. రేపటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా ఈనాటి కార్యక్రమంలో శ్రీ షేక్ సలీం బాషా గారి సూక్తి సుధా.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో మానవ సుగుణాలకు ఆభరణం, నైతికతకు పునాది వంటిది సాహసం, స్థైర్యం, సత్యప్రకటన, సూటిగా చెప్పటం వంటి లక్షణాలన్నీ సాహసం వలనే అబ్బుతాయి. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు అసంఖ్యాకమైన ఆపదలు, ప్రమాదాలు, యుద్ధాలు ఎదురయ్యాయి. కానీ ఏనాడు ఆయన అడుగులు తడబడలేదు, సంకల్పం సడలిపోలేదు, పట్టుదల వదలలేదు. కదలని కొండలా, చెరగని ముద్రలా అపూర్వమైన అనితర సాధ్యమైన నిలకడను ప్రదర్శించారు ఆయన. బద్ర్ భీకర సంగ్రామంలో 300 మంది ముస్లింలు 1000 మంది సాయుధ సైనికుల్ని ఎదుర్కొన్నప్పుడు అనేకసార్లు ముస్లిం సేనల అడుగులు తడబడేవి. వారు పరిగెత్తుకు వచ్చి దైవ ప్రవక్త నీడలోనే శరణు పొందేవారు. అనేక యుద్ధాలలో పాల్గొన్న హజ్రత్ అలీ రజియల్లా అన్హు గారు మహాప్రవక్త గారి గురించి చెప్తూ, భద్ర సంగ్రామంలో శత్రువుల దాడి తీవ్రతరమైనప్పుడు మేము మహాప్రవక్త ఆసరాలోకే వచ్చి రక్షణ పొందేవారం. ఆయన అందరికన్నా ఎక్కువ శూరులు. ఆనాడు శత్రు సైనికులకు ఆయనున్నంత చేరువలో ఎవరూ లేరు అని అన్నారు. హునైన్ యుద్ధంలో హవాజిన్ తెగవారు ఎడతెగకుండా ప్రయోగించే బాణాలకు ముస్లింల సేనలు యుద్ధరంగం నుండి చెల్లా చెదురు కాసాగారు. కానీ మహాప్రవక్త మాత్రం కొద్దిమంది సేనలతో కదన రంగంలోనే ఉండి శత్రువులను ఎదుర్కొంటూ ఉండేది. ఆ సమయంలో శత్రు సైన్యం అంతా ఆయన్నే లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మహాప్రవక్త జంకుగొంకు లేకుండా నిలిచారు. ఆ యుద్ధంలో పాల్గొన్న వారిలో హజ్రత్ బరా ఒకరు. యుద్ధం నుండి పారిపోయిన వారిలో మీరు కూడా ఉన్నారటగా అని ఎవరో ప్రశ్నించగా, అవును ఇది నిజమే, కానీ దైవ ప్రవక్త భీకర పోరాటం చేస్తూనే ఉన్నారు. దైవసాక్షిగా చెబుతున్నా, యుద్ధం భీకర రూపం దాల్చినప్పుడల్లా మేము ఆయన వెనకే వచ్చి రక్షణ పొందేవాళ్లం. ఆయనతో కలిసి సమర రంగంలో నిలిచిన వాడు సాహసవంతుడుగా పరిగణించబడేవాడు అని బరా అన్నారు. మహాప్రవక్త గారు ఎన్నడూ తన స్వహస్తాలతో ఎవరిని హతమార్చి ఎరుగరు. ఉబై బిన్ ఖలఫ్

0: ప్రవక్తకు బద్ధ విరోధి. బద్ర యుద్ధంలో యుద్ధ ఖైదీగా పట్టుబడి పరిహారం చెల్లించి విడుదలయ్యాడు. విడుదలయ్యేటప్పుడు ఆయన, నా దగ్గర ఒక గుర్రం ఉంది, రోజూ దానికి నేను దాణా పెడుతున్నాను, దానిపై కూర్చొని దండెత్తి వచ్చి నేను ముహమ్మద్ను చంపుతాను అని చెప్పి మరీ వెళ్ళాడు. ఉహద్ యుద్ధ సందర్భంగా వాడు ఆ గుర్రంపైనే వచ్చాడు. సైనిక శ్రేణులను చీల్చుకుంటూ వచ్చి దైవ ప్రవక్తను సమీపించాడు. అతన్ని మధ్యలోనే నిలువరించబోయారు ముస్లింలు, కానీ మహాప్రవక్త వారిని వారించారు. ఆయన తన సహచరుని చేతిలోని బరిసెను తీసుకొని అతడి వైపుకు దూసుకుపోయారు. అంతేకాదు, అతని మెడపై బరిసెతో స్వల్పంగా గాయపరిచారు. దానికే వాడు పెడబబ్బులు పెడుతూ పారిపోసాగాడు. ఈ మాత్రం గాయానికి అడిగిపోయావే అని అక్కడున్న వారు అంటే, నిజమే, కానీ ఇది మహాప్రవక్త చేతి గాయం కదా, అందుకు అన్నాడు. మక్కా విజయం ప్రాప్తించిన రోజున శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయనకు సువర్ణావకాశం లభించింది. ఆయన్ని నానా విధాలుగా వేధించిన వారు, ఆయన్ని హతమార్చాలని కుట్రలు పన్నిన వారు, ఆయన పిన్న తండ్రి హజరత్ హంజా గారి పచ్చి కాలేయాన్ని నమిలిన కిరాతకులు ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఆయన సమక్షంలో నిలబడి ఉన్నారు. ఆయన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు, సరికదా, ఎంతో ఔదార్యంతో వ్యవహరించారు. వారితో, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు, పండి, మీరంతా స్వతంత్రులు అని వారిని పంపించేసిన కారుణ్యమూర్తి ఈయన. మనం కూడా ఇలాంటి సాహసాన్ని పొంది జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఆమీన్.
1: మరింతవరకు డాక్టర్ షేక్ సలీం బాషా గారి సూక్తి చదవన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు.

సుస్థిర వ్యవసాయం వలన సాధించవలసినవి పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక అలాగే ఆర్థిక సమానత. వ్యవసాయంలో సుస్థిరతను సాధించడమే అనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. ఇది అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ కూడా పాల్పంచుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరుల ఉత్పాదకతను కాపాడుకోవడం. నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు సహజ వనరుల్లో భాగం. కాల్వల క్రింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. కాల్వ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాల్వ చివరి రైతులకు నీరు అందడం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడడం వలన నేల చౌడు బారుతున్నది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినడం, ఉప్పు నీరు బావులలోకి చేరడం జరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే వర్షపు నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి. కాల్వల క్రింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా ఏదో కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాన్ని మామూలు పంటల సాగుకు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం లేదా వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి

0: చేయాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది, అట్లాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరుతాయి. బావులు, కుంటలు, చెరువులలోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి వాటి వినియోగంలో మెలకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవాలి. అడవులను విచక్షణ రహితంగా నరికి తీసివేసి పంటలు సాగు చేయడం జరుగుతుంది. దీనివలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీనివలన నేలకోత కూడా పెరిగి అక్కడ భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుపోయి ఒండ్రుగా చేరుట వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నాము. గతంలో చాలా పనులను పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, అంతర్కృషి, నీరు తోడడం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా జరుగుతున్నవి. ఒకేసారి పెట్రోలియం వినియోగం తగ్గించడం వీలు కాదు. కాబట్టి ఇతర ఇంధనాలను వృద్ధి చేసుకొని క్రమంగా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకొని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నడం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగుమందుల పిచికారి సమయంలో రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలను పరచడం, రసాయనాల వాడకంలో మెలకువలు పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న, సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి చొప్పను అలాగే వదిలేయడం ద్వారా గాలి సమస్యలను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలను లాభసాటిగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి.
1: పొలం పనులు విన్నారు.

0: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషులు డాక్టర్ గారికి పో.
0: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
2: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:45 కు వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

0: దసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వారంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి, దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం, వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1 కోటి మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు, రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ
3: దొరికే గాంజాని, ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి. అంటే ఎవ్రీ టైం చేసే రిస్ట్రక్షన్స్, లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్ నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియాలి. ఒకటి, పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్క్లోజ్ చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ

0: అది పడుకుని ఎలా రక్షించుకోవాలనే కాన్సెప్ట్ మీరు కూడా ఉండాలని ఉద్దేశం.
1: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుగ్గమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా యోగా ఆవశ్యకత గురించి శ్రీ ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ఈ ఉదయం 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వార్త వ్యాఖ్య ప్రసారమవుతుంది విజయవాడ.

కేంద్రం నుంచి 8:30 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 దొంగ నాటకం వింటారు రచన శ్రీకే మట్టిపల్లి రామారావు, నిర్వహణ శ్రీ పి గోపాలరావు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఈ సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయాధికారి శ్రీ పిడి రంగనాథ్ గారి ప్రసంగం వింటారు. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు ప్రకటనలు ఉంటాయి. ఇక 7:45 వికసిత భారత కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ గోపాల్ బృందం ఆలపించిన జానపద గీతాలు. అనంతరం చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఇక లలిత గీతం వింటారు. రాత్రి 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 9:30 హెలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరెన్ సినిమా పాటల కార్యక్రమం. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన వాన చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇవి

0: 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి వార్తా విభాగం వారు ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమం ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పి రమేష్ ఆలపించిన లలిత గీతం.

0: పి రమేష్ ఆలపించిన లలిత గీతం విన్నారు.
1: ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ధి ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవియాన్లో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి బాన్షోర్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన

ప్రకటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,40,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొండబడగల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు

కరైకల్ తెలంగాణ పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతరేఖలు.

0: ఈనాటి కాంత్రికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా యోగా ఆవశ్యకత గురించి శ్రీ ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
5: మోఖాన మోటిమల సైబాల్, గజ్జా బబ్బల సైబాల్,
6: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
8: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
9: RBI అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి యోగా ఆవశ్యకత గురించి శ్రీ ప్రసాద్ గారి ప్రసంగం.
10: సుమారుగా 2500 సంవత్సరాల పూర్వం నుంచి మన సనాతన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగ విజ్ఞానం మన పూర్వీక మహానుభావులైన ఋషులు, మహర్షులు, ఎందరో తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఇది మన జాతికి అందించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్య విజ్ఞాన శాస్త్రమే ఈ యోగ శాస్త్రం. యోగా అనగా యుజ్ అనే ఒక సంస్కృత ధాతు నుండి తీసుకోబడింది. యుజ్ అంటే కలయిక, సమ్మేళనం, మిళితం చేయడం. దేన్ని దేనితో మిళితం చేయాలి? మన శరీరాన్ని మనసుతో మిళితం చేసి ఒక ఏకాత్మతా భావనను మన శరీరానికి కలిగించి దానివల్ల సమగ్ర ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, దాని ఫలితంగా మన జీవితంలో ఒక శాంతిని పెంపొందించడం యోగా ద్వారా సాధ్యమవుతుంది. మన రోజువారీ దైనందిన జీవితంలో ఎక్సర్సైజెస్ అని, జిమ్నాస్టిక్స్ అని చాలా ఉంటాయి. ఇవి ముఖ్యంగా శారీరక శ్రమను కలుగజేస్తాయి. అదే యోగ ప్రక్రియలో శరీరము మన మనసుతో, ఇప్పుడు యోగాలో చేసే ఒక ఫిజికల్ యాక్టివిటీ, అదే విధంగా బ్రీతింగ్ తో పాటు మనం దీన్ని చేస్తాం. ఆసనాస్ కానీ లేదంటే ప్రాణాయామంలో కంప్లీట్

బ్రీతింగ్. ఒకసారి మనం చూడండి, ఏదన్నా మనం టెన్షన్ లో ఉన్నామంటే గట్టిగా గాలి తీసుకుని వదలమంటాం. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఒక రకమైన సంతోషకరమైన భావన మన మనసుకు కలుగుతుంది. అంటే మన శరీరాన్ని మనసుతో మిళితం చేసేది యోగ ప్రక్రియలో మనకు సాధ్యమవుతుంది. యోగా అంటే జనరల్ గా మనకు తెలిసేది ఆసనాసనో ప్రాణాయామనో, ఇంకా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు ధ్యానమనో అనుకుంటారు. పతంజలి మహర్షి మనకు యోగ పితామహుడు, ఆయన మనకి యోగ విజ్ఞాన శాస్త్రాన్ని మనందరికీ అందించాడు. ఆయన నిర్వచించిన ప్రకారం యోగ అనేది 8 అంగాలతో కూడి ఉంటుంది. అవేంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యాన, సమాధి. దీంట్లో యమ అంటే నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, సోషల్ డిసిప్లిన్. మనం ఏ విధంగా ఈ సమాజంలో ఉండాలి, దాంట్లో మనకి 5 వివరించారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవన్నీ సోషల్ డిసిప్లిన్స్. ఏ విధంగా మనం వేరే వాళ్లతో మెలగాలి, సామాజికంగా ఏ విధంగా మెలగాలి అనేది యమ అనేది చెప్తుంది. అదేవిధంగా 2 వచ్చేసి నియమ, సెల్ఫ్ డిసిప్లిన్స్, అంటే మనంతకు మనం ఏ విధంగా ఉండాలి. దీంట్లో 5 చెప్పారు, శౌచం, సంతోషం, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన నియమ అంటారు. అంటే శుభ్రంగా ఉండడం, ఎప్పుడు సంతోషంగా ఉండడం, ఏదైనా సరే ఒక తపస్సులాగా మనం స్వీకరించడం, స్వాధ్యాయ స్టడీ, ఒక దాని గురించి సంపూర్ణమైన విజ్ఞానం, ఎప్పుడూ దాని గురించి మనకి ఆ విజ్ఞానాన్ని తెలియజేసుకోవడము. అదేవిధంగా దేవుని యందు ఎవరైనా సరే, వాళ్ళు విని ఏ మతము కులంతో సంబంధం లేదు, ఎవరైనా సరే మనం చేసే ప్రతి ఒక్కరికి ఒక సుపీరియర్ పవర్ మనం కంట్రోల్ చేస్తుంది అనే ఒక భావన కలిగి ఉండడం నియమం. నెక్స్ట్ వచ్చే స్టెప్ వచ్చేసి ఆసనం. ఇదంతా మనకు తెలుసు, మొత్తంగా మనకి ఆసనం అనేది సింపుల్ గా పతంజలి యోగ సూత్రాల్లో స్థిరం, సుఖం, ఆసనం అనేది నిర్వచించారు. అంటే ఒక ప్రక్రియలో ఏ విధంగా మనం స్థిరంగా ఉండాలి. ఉదాహరణకు మనము వృక్షాసనం వేస్తాం, అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడడం చేస్తాం. సో నిలబడేటప్పుడు మనం అట్లా ఇట్లా తూలి పడిపోతుంటాం, అది స్థిరంగా ఉండదు, అది ఆసనం అనిపించుకోదు. అంటే మన కండరాలు పటుత్వంగా నిలబడి మన నరాల్ని కరెక్ట్ గా బిగించి కండరాలు, నరాలు, ఎముకలు ఒక స్థిరమైన స్థితిలో, ఆ స్థితిని మనం కష్టపడకూడదు, ఆ స్థితిని మనం తెలుసుకోవాలి. అంటే మన శరీరం యొక్క పటుత్వాన్ని కూడా తెలియజేస్తుంది, అంటే మనం ఆ స్థితిలో నిలబడగలుగుతున్నామా, ఆ స్థితిలో మనం ఉండగలుగుతున్నామా. దీంట్లో ఆసనాలలో రకరకాల ఆసనాలు నిర్వచించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కొన్ని మెడిటేటివ్ పోస్చర్ని, అంటే ధ్యాన ప్రక్రియలు చేసే ఆసనాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా రిలాక్సేషన్ పోస్చర్స్, అంటే మన శరీరం విశ్రాంతి తీసుకోవాల్సరికి ఏ ఆసనాలు ఉపయోగపడతాయి అనేవి రిలాక్సింగ్ పోస్చర్స్ అని. తర్వాత వచ్చేసి కరెక్టివ్ పోస్చర్స్, అంటే బాడీని సమతాస్థితిలో ఉంచేదానికి కొన్ని పోస్చర్స్ ఉన్నాయి. వీటిని రకరకాలుగా మనం నిర్వచించాం. ఇప్పుడు మనం మెడిటేటివ్ పోస్చర్స్, జనరల్ గా ధ్యాన పోస్చర్స్ పద్మాసన్, వజ్రాసన్, సుఖాసన్, సిద్ధాసన్, వీటిలో కూర్చొని మనం ధ్యాన మెడిటేటివ్ పోస్చర్స్ అని మనం నిర్వచించవచ్చు. అదేవిధంగా రిలాక్సింగ్ పోస్చర్స్, ఇప్పుడు కొన్ని నిలబడి చేసేవి ఉంటాయి, నిలబడి చేసేవి పడుకొని చేసేది, పడుకొని చేసే దాంట్లో రిలాక్సింగ్ పోస్చర్ ఏంటి, శవాసన. తర్వాత బోర్లా పడుకొని చేసే కొన్ని ఆసనాలు ఉంటాయి, వాటిలో రిలాక్సింగ్ ఆసనాలు ఏంటి అంటే మకరాసన్ ఆర్ శిథిలాసన్. తర్వాత కూర్చొని దాంట్లో మనం చేసే రిలాక్సింగ్ పోస్చర్ శిథిల దండాసన్, ఇవి రిలాక్సింగ్ ఆసనాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా అన్ని కరెక్టివ్ పోస్చర్స్ కి వస్తాయి, ట్రెడిషనల్ యోగాసనాస్. దాంట్లో మళ్ళీ ట్రెడిషనల్ యోగాసనాస్ లో డిఫరెంట్ డిఫరెంట్స్, నిల్చొని చేసే ఆసనాలు కొన్ని, కూర్చొని చేసే ఆసనాలు కొన్ని, పడుకొని చేసే ఆసనాలు కొన్ని, వెల్లకిలా పడుకొని చేసేవి, బోర్లా పడుకొని చేసే ఆసనాలు కొన్ని, ఇవి ఆసనాలు గురించి. తర్వాత ప్రాణాయామ. ప్రాణాయామ ఏంటంటే బ్రెత్ కంట్రోల్, శ్వాసని నియంత్రిస్తూ మన నాసికా రంధ్రాల ద్వారా చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రాణాయామ. దిస్ ఈస్ ద బ్రిడ్జింగ్ టెక్నిక్, మన శరీరాన్ని మనసుతో మిళితం చేసే ప్రక్రియ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, అది మనకి ప్రాణాయామలో మొదలవుతుంది. ప్రాణాయామ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఆసనాలలో కూడా మనం బ్రీతింగ్ కంట్రోల్ అని పెట్టుకోవచ్చు. సో మొదటి 4 ని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, వీటిని బహిరంగ యోగా అని అంటారు. అదేవిధంగా తర్వాత వచ్చే స్టెప్స్ నెక్స్ట్ ప్రత్యాహార. ప్రత్యాహార అంటే విత్డ్రాయల్ ఆఫ్ సెన్సెస్, అంటే మనకు దేని మీదైనా సరే, ఇప్పుడు మన కళ్ళు ఏదైనా ఒకటి రుచికరమైన, ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళు ఉంటారు, రుచికరమైన తీయటి మధురమైన పదార్థం ఉంటుంది కానీ దాన్ని తినాలని ఊపిళ్ళెడుతుంటుంది, శరీరం మనకు సహకరించదు, ఎందుకంటే మనం డయాబెటీస్. సో అక్కడ నిగ్రహ శక్తి కావాలి, అంటే మన టేస్ట్ సెన్స్ ని మనం నిగ్రహించాలి. అదే విధంగా అది ఒక ఉదాహరణే, ఒక దృశ్యం ఉంటుంది, మంచి దృశ్యం ఉంటుంది.

మనకేమో టైం అవుతుంటుంది, ఎక్కడైనా పోవాలి, అక్కడికి వెళ్ళి చెప్పాలి, చూడాలి, చేయాలని మన కళ్ళు దాని పరితపిస్తుంటాయి. కానీ మనం పోలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ మనకు నిగ్రహ శక్తి కావాలి. ఈ నిగ్రహ శక్తి ఈ ప్రత్యాహార అనే ఒక యోగ ప్రక్రియ వల్ల మనం సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ధారణ. ధారణ అంటే కాన్సన్ట్రేషన్. ప్రతి దాని మీద మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే మన ధ్యాస కుదిరేటట్టు చేసే ప్రక్రియ ధారణ. నెక్స్ట్ ధ్యాన, మెడిటేటివ్ పోస్చర్. దిస్ ఈస్ ఇన్నర్ జర్నీ. మనలోకి మనం చూసే ఒక ప్రక్రియ ధ్యాన. యోగాలో అద్భుతమైన ప్రక్రియ ఈ ధ్యాన ప్రక్రియ. దీని మీద మన మాస్టరీ సాధించడం చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ కష్టము. ఎంతో మంది గురువులు మనకు దీని మీద చేసేవాళ్ళు ఉన్నారు. దీని తర్వాత సమాధి, నిశ్చలమైన స్థితి, బాహ్యంతో పని లేకుండా మనల్ని మన తదేకంగా మనల్ని మనకే అర్పణ చేసుకునే స్థితి, సమాధి స్థితి. ఈ నాలుగిటిని, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటిని అంతరంగ యోగా అని అంటారు. సో ఈ విధంగా 8 స్టెప్స్ యోగాలో మనకు ఫిలాసాఫికల్ గా పతంజలి మహర్షి వారు వివరించడం జరిగింది. ముఖ్యంగా యోగా అంటే ఏ రకంగా మనం నిర్వచించవచ్చు జనరలైజ్డ్ గా? యోగా అంటే యోగ కర్మషు కౌశలం. అంటే మనం ఏదైనా పని చేస్తూ ఉంటే ఏ పనైనా సరే ఆ పనిని దాని యొక్క నైపుణ్యాన్ని పెంచుతుంది. యోగ సాధన చేస్తే యోగ కర్మషు కౌశలం. మనం చేసే ఏ పనైనా సరే, మీరు ఏదైనా ఒకటి చేయాలనుకున్నారు, ఆ చేయాల్సిన పని ఇంకా బాగా చేసేటట్టు మన నిత్య యోగ సాధన వల్ల చేసుకోవచ్చు. అదే విధంగా సమత్వం యోగ ఉచ్యతే. ప్రతి దాంట్లో కూడా యోగ ఏ విధమైన మన దినచర్యలలో ఏ కార్యాలైనా మన శరీరాన్ని సమత్వం అంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, లేకుంటే దుఃఖం ఉంటుంది. ఒకసారిగానే మీరు యోగా ప్రాక్టీసెస్ రెగ్యులర్ గా చేయడం మొదలు పెట్టినారంటే మన యొక్క ఎమోషన్స్ ని కానీ మన యొక్క భావాలను కానీ ప్రతిదాన్ని ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో యోగా అనేది ఉంచుతుంది. తర్వాత పతంజలి మహర్షి ఫస్ట్ యోగాని ఏ విధంగా నిర్వచించారంటే యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే చిత్త అంటే మనస్సు, వృత్తి అంటే ఫ్లక్చువేషన్స్. ఇప్పుడు నిశ్చలమైన ఒక సరస్సు ఉంటుంది, ఎటువంటి వేవ్స్ లేకుండా, అలలు లేకుండా ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఒక చిన్న రాయి మనం వేసామనుకోండి, మొత్తంగా అలలంతా స్ప్రెడ్ అవుతాయి. అదేవిధంగా మనసు ఫస్ట్ ఏమీ లేని ఒక భావనలో ఉంది. ఫ్లక్చువేషన్స్, వృత్తిస్, 5 రకాల వృత్తిస్ ఉంటాయి మనకి. ఈ వృత్తిస్ 5 రకాలుగా మనకు నిర్వచించడం జరిగింది. ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్థితి, ఇవి మనకు స్మృతి. ఇవన్నీ వృత్తిస్. అంటే ఈ వీటి వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుతుంటుంది, అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. సో ఈ వృత్తిస్ ని ఏ విధంగా నిరోధించే దానికి యోగ సాధన ఉపయోగపడుతుంది అనేది మనకు ఫిలాసాఫికల్ గా ఈ యోగాని నిర్వచించడం జరిగింది. అదే విధంగా యోగాలో అద్భుతమైన ప్రక్రియలు, క్రియాస్. ముందు ఏదైనా క్లీన్ గా ఉండాలి, శుద్ధి చేయాలి. అట్లాగే యోగ ప్రక్రియ చేసే ముందర మన శరీరము శుద్ధి జరగాలి. ఈ క్లీన్జింగ్ ప్రాసెసెస్ అంటారు. ఈ శుద్ధి చేసే ప్రక్రియలు యోగ శాస్త్రంలో 6 రకాలుగా ఉపయోగపడినాయి. ఎంత అద్భుతంగా ఉపయోగపడినాయంటే మెదడు నుంచి కింద రెక్టం అంటే కింద పెద్ద పేగుల వరకు, పెద్ద పేగుల నుంచి మన మలద్వారం వరకు క్లీన్ అయ్యే ప్రక్రియలు, 6 రకాల ప్రక్రియలు మనకు యోగా ద్వారా ఈ షట్ క్రియాస్ ఆర్ షట్ కర్మాస్ అంటారు, ఇవి నిర్వహించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కపాలభాతి. కపాలభాతి అంటే మెదడు కణాలని ఉత్తేజపరిచి మెదడు కణాలని క్లీన్జింగ్ చేసే. కపాల మీన్స్ మెదడు, భాతి మీన్స్ స్నానం. అంటే మెదడు కండరాలు ఆక్సిజన్ తో స్నానమాడి అక్కడ ఉండే ఆలోచనలు కానీ, మెదడు చేసే రకరకాల మన తీవ్రమైన ఆలోచనలు కావచ్చు, నిర్వేదం కావచ్చు, వాటిని అంతా క్లీన్ చేసే ప్రక్రియ కపాల భాతి. రెండోది వచ్చేసి ఐ క్లీనింగ్ ఆర్ ఐ గేజింగ్. కళ్ళల్లో నీళ్లు వచ్చి మనకి చూసే శక్తి సామర్థ్యం పెరుగుతుంది. అది ఆ క్రియ వచ్చేసి త్రాటక క్రియ అంటారు. మూడోది వచ్చేసి నెక్స్ట్ కిందికి వచ్చేసి నేతి అంటారు. నేతి అంటే మన ముక్కు రంధ్రాలని క్లీన్ చేసేది, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్. ముక్కు రంధ్రాలను క్లీన్ చేస్తే మనకు బాడీలోకి వెళ్లే ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ సక్రమంగా మనకు చేరుతుంది. ఈ నేతి 2 రకాలుగా చేయొచ్చు, చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా బహుళ ప్రాచుర్యంలో పొందింది ఆ జలనీతి ఒకటి, సూత్రనీతి అంటే ఒకటి. జలనీతి అంటే ముక్కు రంధ్రాల్లో ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్ ని ఒక పాత్ర ఉంటుంది,
పాత్రలో నీళ్లు తీసుకుని ఒక ముక్కు ద్వారా నీళ్లు వేస్తే ఇంకొక ముక్కు రంధ్రం ద్వారా బయటకు వస్తాయి. అదేవిధంగా ఆల్టర్నేట్ రెండు రకాలుగా చేయొచ్చు. దీన్ని జలనీతి అంటారు. సూత్రనీతి అంటే ఒక క్యాథిడర్ ఉంటుంది, 16 mm క్యాథిడర్, స్లోగా ముక్కులోకి ఇది ఇన్వాసివ్. కొంచెం దీనికి మనకి ట్రైనింగ్ అవసరం. యోగా ట్రైనర్ ద్వారా గానీ, యోగా ఇన్స్ట్రక్టర్ ద్వారా గానీ చేయాలి.

దీన్ని ముక్కు ద్వారా లోపల పంపించి ముక్కు రంధ్రాల్ని క్లీన్ చేయడం. ఈ ప్రక్రియను నేతి అంటారు, నాస్ట్రిల్ క్లీనింగ్. నెక్స్ట్ ధౌతి. ధౌతి ఏంటంటే అప్పర్ గ్యాస్ట్రిక్, అంటే మన అన్నవాహికని పై పొట్ట వరకు క్లీన్ చేసే ఒక ప్రక్రియ. దీంట్లో జలధౌతి ఆర్ వమన క్రియ ఆర్ కుంజలి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తారు. అంటే ఈ ప్రక్రియలో ఏం చేస్తామంటే బాగా కడుపు నిండా నీళ్లు తాగాలి. ఎంత వరకు నీళ్లు తాగాలి అంటే మొత్తం కడుపు నిండేంత వరకు ఆ నీళ్లు కూడా గోరువెచ్చగా మనం కాచి చల్లార్చి స్టెరైల్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఆ నీళ్లు బాగా తాగాలి. తాగేసి మనం నోట్లో వేలు పెట్టి అంగిటిని అంటే చిరునాలుకని అట్లా ఏళ్లతో టచ్ చేయగానే ఒక ఏనుగు తొండంలో నుంచి నీళ్లు ఏ విధంగా బయటకు వస్తాయో ఆ విధంగా మన పొట్టంతా ఆ నీళ్లు తాగి నీళ్లంతా ఆ అన్నవాహికని తర్వాత స్టమక్ ని క్లీన్ చేసి అప్పర్ గ్యాస్ట్రిక్ అంతా క్లీన్ చేసి అక్కడ ఉండే చెడు పదార్థాన్ని అంతా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం జల ధౌతి ఆర్ కుంజలి ఆర్ వమన క్రియ అని అంటాం. అయితే ఈ క్రియ చేసే ముందర జాగ్రత్త, ముందు రోజు ఎటువంటి మసాలా పదార్థాలు గాని తర్వాత కడుపు నిండగా తిని ఇది ఉండేవాళ్ళు ఇది చేయకూడదు, కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఈ కుంజలి క్రియ ఆర్ వమన క్రియ చేసిన తర్వాత ఆ రోజు, ఎందుకంటే మనం క్లీన్ చేస్తే చిన్న పిల్లవాడికి అప్పుడే చిన్న చిన్న పిల్లవాడికి జీర్ణ వ్యవస్థ ఎంత ఉంటుందో అంత ఇదిగా ఉంటుంది. మనకు పిల్లలు ఏమన్నా మసాలాలు కారాలు అవన్నీ పెడతామా, ఆయిల్ ఫుడ్స్ ఏం పెట్టాం కదా, చిన్న పిల్లలకి పాలు చప్పటి ఆహారమే అయితే పెడతాం కదా. సో అదే విధంగానే ఈ కుంజలి క్రియ చేసిన తర్వాత మన అన్నవాహిక కానీ ఆరవక కానీ అంత క్లీన్ అవుతుంది. కాబట్టి పొంగలి కొంత నెయ్యి వేసి చప్పటి ఆహారం, బ్లాండ్ డైట్ అంటారు, పొంగలి కాని జావ గాని ఆ రోజంతా తీసుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా మనం కుంజలి క్రియ ఆర్ జలధౌతి చేస్తాం. దీంట్లోనే వస్త్రధౌతి అనే ప్రక్రియ కూడా ఉంది. వస్త్రధౌతి అంటే ఒక 4-5 మీటర్ల మంచి స్టెరైల్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ని స్లోగా మనకి లోపలికి మింగుతారనమాట. సో ఇది జనరల్ గా చేయలేరు, ఖచ్చితంగా మనకి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి, యోగా గురువులు కానీ యోగ నిష్ణాతులు కానీ తర్వాత ఇది చేయాలా చేయకూడదని మనం ఒక డాక్టర్ గారి సలహాలు కానీ తీసుకుని, అంటే మీరు ఇది చేసేదానికి అర్హులా కాదా అనేది వాళ్ళు చెప్పగలిగితే అప్పుడు మనం ఈ వస్త్రం, ఎందుకంటే వస్త్రాన్ని నోట్లోకి ముంగాలి. నీళ్లతో కూడా మనం ఇప్పుడు ఏదైనా పాత్ర కడిగినప్పుడు ముందు నీళ్లతో ఉట్టి నీళ్లతో వేసి వస్తే ఇంకా కొంచెం మలినాలు ఉంటాయి ఇది చేస్తే. కాబట్టి ఏం చేస్తాము, ఒక ఏదైనా తీసుకొని గట్టిగా రుద్దుతాం మలినమైన పాత్రని. అదేవిధంగా ఒక క్లాత్ ని లోపలికి తీసుకెళ్లి ఆ క్లాత్ జీర్ణ వ్యవస్థలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ ని క్లీన్ చేస్తుంది. సో దాన్ని వస్త్రధౌతి అంటారు, ఇది ధౌతి. అదేవిధంగా తర్వాత 5వది వచ్చేసి నౌలి. నౌలి వచ్చేసి పొట్ట కండరాలు, అబ్డామినల్ మజిల్స్ ని క్లీన్ చేసేది. ఇక్కడ అబ్డామినల్ మజిల్స్ ని శ్వాస ద్వారా గట్టిగా పట్టి ఉంచి అట్లా ఇట్లా తిప్పుతాం. ఇది కూడా మామూలుగా చేయలేరు, ఇట్ నీడ్స్ ప్రాక్టీస్. బాన పొట్ట ఉండేవాళ్ళు, పొట్ట పెద్దగా ఉండేవాళ్ళు ఇది చేయలేరు. తర్వాత ఇది హెర్నియా ఉండేవాళ్ళు చేయకూడదు, సర్జరీస్ చేసుకున్న వాళ్ళు చేయకూడదు. సో ఇదేంటంటే దీనికి కూడా మనకి చాలా ట్రైనింగ్ అవసరం, నిపుణత అవసరం ఈ నౌలు చేసేదానికి. ఒక్కసారి మీరు చేయడం మొదలుపెట్టి అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీకు పొట్టలో వచ్చే సమస్యలు, జీర్ణ వ్యవస్థ నానాకం తింటూ ఉంటాం. ఇప్పుడు ఉండే కాలంలో మనకి మామూలు ఇంట్లో చేసిన ఆహారం జనరల్ గా పనికిరాదు, పిల్లలకు చెప్తున్నా. సో మనకి ఎప్పుడు కూడా మన దృష్టి అంతా బయట పదార్థాలు, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ వీటి మీద ఉంటుంది. ఇంట్లో అమ్మ చేసినా కూడా ఫ్రైడ్ ఫుడ్స్ చెయ్యి, ఈరోజు దోశ చెయ్యి, నూనె దండి జనరల్ గా అడుగుతాం. అంటే ఒక కమిట్మెంట్ తో మనం చేయగలిగితే ఆహార పద్ధతులు చేసినప్పుడు బాగుంటుంది, లేకుంటే ఇటువంటివి వస్తాయి. ఇటువంటి వాటికి మనము నౌలి ద్వారా అబ్డామినల్ మజిల్స్ ని మనం క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్ది వచ్చేసి బస్తి ఆర్ బస్తి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎనిమా. ఎనిమా అంటే మలద్వారం దగ్గర ఉండే నీళ్ళు పంపించి పెద్ద పేగుల్లో, కింది భాగం ఉండే పెద్ద పేగుల్లో క్లీన్ చేసే ఒక ప్రక్రియ. దీని ద్వారా మోషన్స్ కానీ కాన్స్టిపేషన్ ఏదన్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు జనరల్గా మనం మామూలు హాస్పిటల్స్లో కూడా ఏదైనా ఆపరేషన్ చేసే ముందర ముందు రోజు ఎనిమా ఇస్తారు, అంటే లోపలికి నీళ్లు పంపించి అక్కడ ఎటువంటి మలినం చేరుకోకుండా క్లీన్ చేస్తారు. సో ఇదొక క్లీన్జింగ్ ప్రక్రియ. ఈ 6 ప్రక్రియలు కూడా అద్భుతంగా యోగాలో వివరించడం జరిగింది. యోగా ద్వారా కూడా శరీర నిర్మాణం కూడా మనకి 5 రకాలుగా నిర్వచించడం జరిగింది. వాటిని పంచకోశాలు అంటారు. ఫస్ట్ది అన్నమయ కోశ, ఫిజికల్ బాడీ. అంటే ఆహారం తీసుకొని ఏదైతే శరీరం పెరుగుతుందో, కండరాలు కావచ్చు, బోన్స్ కావచ్చు, ఆర్గాన్స్ కావచ్చు, ఇవంతా కూడా ఆహారం ద్వారా పెరిగే ఏ కణజాలం అయితే ఉంటుందో దాన్ని ఫిజికల్ బాడీ ఆర్ యోగాలో అన్నమయ కోశ అంటారు. నెక్స్ట్ ప్రాణమయ కోశ. ఉత్త శరీరం ఉంటే సరిపోదు, ఇట్ నీడ్స్ వైటాలిటీ, ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మనకు ఆక్సిజన్ వస్తుంది. సో లంగ్స్ నుంచి, ఊపిరితిత్తుల నుంచి మనం ఆక్సిజన్ తీసుకుంటాం. ఈ ఫిజికల్ బాడీ కదలాలంటే ఒక ప్రాణం కావాలి.

ఆ ప్రాణం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తీసుకునే ఆ ఆక్సిజన్ నుంచి గుండె పనిచేయడం వల్ల వస్తుంది. దీన్ని ప్రాణమయ కోశ అంటారు. నెక్స్ట్ మనోమయ కోశ. ఉత్త ప్రాణం ఉంది, కదలిక ఉంది. ఆ కదలికలకు ఎక్కడ కదలాలి? ముందుకు పోవాలా, వెనక్కు పోవాలా, పక్కకు పోవాలా, కూర్చోవాలా, నిలబడాలా అనేది మనకి ఒక కంట్రోల్ చెప్పాలి. అది మైండ్. సో ఆ మైండ్ ఉండే దీన్ని మనోమయ కోశ అంటారు. సరే, మైండ్ ఉంది, మైండ్కు ఒక విచక్షణ కావాలి. ముందుకు పోతే కింద పడిపోతాం. మైండ్ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ముందుకు పోతే పడిపోతాం అనే విచక్షణ లేదు. ఒక లోయ దగ్గర పోతున్నామండి, మనం నిలబడినాము, ముందు మూడు ఉన్నాయి, మనకు ఆ విచక్షణ ఉంది. ముందుకు పోతే కింద పడిపోతాం, లేకుంటే బురద ఉంది, నీళ్లు ఉన్నాయి, ముందుకు పోతే బురద తొక్కుతాము అనే ఒక విచక్షణ రావాలి. ఆ విచక్షణ ఇచ్చేది విజ్ఞానమయ కోశ. ఇవన్నీ కలిగితే ఆనందం కలుగుతుంది. దీన్ని ఆనందమయ కోశ, సింపుల్. సో బురద ఉంది, బురదను తొక్కకుండా పక్కకు నిదానంగా నడుచుకుంటే అమ్మయ్యా హాయిగా బురదను తొక్కకుండా పోయినామనే ఒక ఆనందం కలుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఆనందమయ కోశ అని అంటాం. అదేవిధంగా యోగాలో ఇంకా చక్కగా వివరించిన ప్రక్రియలు, ఇప్పుడు మన మెడికల్ గా చూసుకుంటే హార్మోన్ కంట్రోల్ ఉంటుంది, ఎండోక్రైన్ కంట్రోల్ ఉంటుంది. అంటే గ్లాండ్, మీకు అందరికి తెలిసి ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ అని, థైరాయిడ్ గ్లాండ్ అని, ప్యాంక్రియాజ్ అని, తర్వాత అడ్రినలిన్ గ్లాండ్స్ అని, తర్వాత ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఓవరీస్, ఇట్లాంటి గ్లాండ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మనకి ఆధునిక శాస్త్రము డెవలప్ అయిన తర్వాత పరిశోధన చేసి కనుక్కున్నారు. కానీ మన యోగ ఋషులు వాళ్ళకి ఈ అనాటమీ తెలియకున్నా కూడా ప్రతి పార్ట్లో ఒక జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్లో కంట్రోలింగ్ పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర మనకి ఎక్కడైనా గొంతు దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో ప్రత్యుత్పత్తికి ఇబ్బంది ఉండదు. అంటే గొంతు దగ్గర ప్రాబ్లం ఉంటే అక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. అంటే అక్కడ ఏదో సపరేట్ కంట్రోలింగ్ పాయింట్ ఉంది అని చెప్పేసి వాటిని జంక్షన్స్ ఆర్ చక్రాస్ అని వాళ్ళు వివరించారు. మనకి షట్ చక్రాలు ఉన్నాయి, అయితే సెవెన్ చక్రాస్, బట్ దాన్ని కంట్రోలింగ్ చక్ర లాస్ట్ ఒకటి. కాబట్టి మెయిన్ గా మన జనరల్ ప్రిన్సిపల్ లో షట్ చక్రాస్ అంటారు. ఫస్ట్ ది వచ్చేసి మూలాధార చక్ర, బేస్ చక్ర, రూట్ చక్ర. ఇది మనకు మూలం, అంటే మానవాళి నెక్స్ట్ జనరేషన్ కలిగించే దానికి కావాల్సిన గ్లాండులర్ కంట్రోల్ అంతా కూడా మూలాధార చక్ర వస్తుంది. దానిపైన స్వాదిష్టాన చక్ర, దానిపైన మణిపుర చక్ర. మణిపుర చక్ర అంటే ప్యాంక్రియాస్, డైజెషన్కి సంబంధించినవి, అవన్నీ కూడా మణిపుర చక్రలో వస్తాయి. నెక్స్ట్ అనాహత, అనాహత చక్ర అంటే మన గుండె దగ్గర ఉండే చక్ర. నెక్స్ట్ విశుద్ధి చక్ర, విశుద్ధి చక్ర అంటే థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించి, థైరాయిడ్ కంట్రోలింగ్ కానీ. సో థైరాయిడ్ అనేది ఒక పర్టికులర్ ఏరియాని కంట్రోల్ చేయదు. అదే ప్యాంక్రియాస్ అనుకోండి, ఇన్సులిన్ ద్వారా గ్లూకోజ్ నిల్వలు లేకుండా మనకి కాపాడుతుంది. అదే ఒక థైరాయిడ్ గ్రంథి మొత్తం శరీరం యొక్క ధర్మాలను నియంత్రిస్తుంది. అందుకే మీరు గమనించి ఉంటారు, థైరాయిడ్ పేషెంట్లో జుట్టు రాలిపోతుందనో, నిద్ర సరిగా పట్టడం లేదనో, చర్మం వాలిపోతుందనో, చర్మం ముడతలు పడుతుందనో, కళ్ళ కింద దురదలు వస్తాయనో, ఇటువంటి ఒక్క పర్టికులర్ సిమ్టమ్స్ ఉండదు. అదే ప్యాంక్రియాస్ గ్లాండ్ సరిగా లేదంటే ఓన్లీ షుగర్ అనే, డయాబెటీస్ అనే సిమ్టమే ఉంటుంది. అదే ఈ థైరాయిడ్, ఎందుకంటే పైన గొంతు దగ్గర ఉంటుంది. దీన్ని మనం విశుద్ధి చక్ర అంటాం. నెక్స్ట్ ఆగ్నే చక్ర, ఆగ్నే చక్ర అంటే పిట్యూటరీ కంట్రోల్, బ్యాండ్ మాస్టర్ ఆఫ్ ద ఆల్ గ్లాండ్స్ అంటారు కదా, పిట్యూటరీ గ్లాండ్. ఇట్ కంట్రోల్స్ ఆల్ ద మెకానిజమ్స్, రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఇన్ ద బాడీ. మన శరీరంలో ఉండే రెగ్యులేటరీ మెకానిజమ్స్ అంతా కంట్రోల్ చేసి పిట్యూటరీ, దానికి సంబంధించి మనకి ఆగ్నే చక్ర అంటారు. ఇది మెదడులో ఒక పక్కన ఉంటుంది. వీటన్నిటి చేసి ఫ్రాంటల్ పైన, అన్నిటికంటే పైన సహస్రార చక్ర అని ఉంటుంది. ఈ అన్ని చక్రాలని అది కంట్రోల్ చేస్తుంది. సో నేను ఎందుకు ఈ చక్ర ఫిలాసఫీ చేస్తున్నానంటే, ఒక్కొక్క ఆసన చెప్పేటప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ కావాలి. అందుకే ఇప్పుడు జనరల్గా మీరు భుజంగాసన వేయండి, షుగర్ కంట్రోల్ అవుతుంది, వక్రాసన వేయండి, షుగర్కు మంచిది, ధనురాసన వేయండి, నడుము నొప్పి మంచిది. ఎందుకు? ఇప్పుడు వక్రాసన వేస్తే మనకు ఆ వక్రాసన ఎఫెక్ట్ అనేది మనకి ఎక్కడ రావాలి? మణిపూర చక్రం మీద ప్రెషర్ పడాలి. అది ఎక్కడ ఉంటుంది? పొట్ట దగ్గర ఉంటుంది. పొట్ట దగ్గర ఉంటుంది కాబట్టి వక్రాసన గాన వేస్తే పొట్ట దగ్గర ప్రెషర్ పడితే అక్కడ మణిపూర చక్ర యాక్టివేట్ అయ్యి, అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి రక్తంలో షుగర్ నిల్వ లేకుండా చేస్తుంది. సో ఇది ఆ కరస్పాండింగ్ చక్రాన్ని మనం ఆ పర్టికులర్ ఆసనాస్ లో మనం కానీ కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ప్రెషర్ తీసుకురాగలిగినామంటే దానికి సంబంధించిన వ్యాధులని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది జనరల్ గా యోగా గురించి. మనకి ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య సంరక్షణలో ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధుల కంట్రోలింగ్ లో యోగా అనేది ఇప్పుడు ప్రివెంటివ్ మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అయింది. ముఖ్యంగా ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, అంతర్జాతీయ యోగా దినోత్సవము
మనకు జూన్ 21 2015 సంవత్సరం నుంచి

0: మొదటి అంతర్జాతీయ దినోత్సవం మనం జరుపుకున్నాము. అది ఎందుకంటే 2014లో మన ప్రధానమంత్రి గారు 69 యుఎన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్ 14వ తేదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యోగా అనేది ఇది విశ్వాత్మకమైన ఒక శాస్త్రము, ఇది అన్ని ఒక భారతదేశానికే కాదు అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా దీన్ని పాటిస్తే సర్వమానవ సౌభ్రాతృత్వానికి వసుదైవ కుటుంబకం అనే ఒక భావనను కలిగిస్తుంది అనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదించడం జరిగింది. దానికి ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2014 సంవత్సరం డిసెంబర్ 11న మొత్తం 194 సభ్యదేశాలు ఉంటే వాటిలో 177 సభ్యదేశాలు ఏకగ్రీవంగా తీర్మానించి జూన్ 21వ తేదీ ప్రతి సంవత్సరము అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనకు ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం జూన్ 22, 21వ తేదీ మనం 8వ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఆజాదీక అమృత మహోత్సవ్, అంటే మన స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాల స్వతంత్ర భారతంలో మనం ఉన్నాం. సో దానికి ప్రతీకగా ఈ సంవత్సరం 75 ఐకానిక్ ప్లేసెస్ లో సింబాలిక్ గా ఈ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో 75 ప్రదేశాల్లో కూడా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఆయుష్ శాఖ అంటే ఆయుర్వేద, యోగా, హోమియోపతి, యునాని అండ్ సిద్ధ వీటి ఈ అన్ని వైద్యాల మిళితమే ఆయుష్ విభాగము. ఇది వైద్య ఆరోగ్య శాఖ కింద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఒక భాగం. దీంట్లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, కేవీ కుమార్ బాబు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కడప వారు ఉన్నారు, వారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ కూడా అవుట్డోర్ స్టేడియం కర్నూలులో, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో ఆదునిలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాల జిల్లాలో నంద్యాల, డోను, ఆత్మకూరు ఈ మూడు ప్రదేశాల్లో కూడా మనము ప్రభుత్వ తరఫున ఈ యోగా డే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఈ యోగా ఎంతవరకు తీసుకెళ్లారు అంటే మనకు హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నామ్ నేషనల్ ఆయుష్ మిషన్ కింద ప్రతి కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక వైద్యశాలని HWC హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అని సెలెక్ట్ చేసుకుని అక్కడ నిపుణులైన యోగ శిక్షకులు ఉన్నారు. అంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే డిస్పెన్సరీస్ ఉన్నాయో, వైద్యశాలలు ఉన్నాయో, ఆయుష్ వైద్యశాలలు, వాటిని కొన్నిట్లో హెల్త్ వెల్నెస్ సెంటర్గా నిర్వర్తించడం జరిగింది. అక్కడ ఒక పురుష యోగ శిక్షకులు, అదేవిధంగా స్త్రీ యోగ శిక్షకులు ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా మీకు ఏదైనా సరే యోగాకి సంబంధించిన మీరు నేర్చుకోవాలన్నా కూడా మీరు అక్కడ కాన వెళ్తే మందులు ఎట్లా అయితే ఇస్తారో అట్లాగూ కూడా యోగా గురించి చెప్తారు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద మన జిల్లాలో సుమారుగా ప్రతి ఆరోగ్య కేంద్రం కూడా ఇప్పుడు హెల్త్ వెల్నెస్ సెంటర్ సబ్ సెంటర్ అయింది. అంటే ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఒక సబ్ సెంటర్లో ఇప్పుడు హెల్త్ వెల్నెస్ సెంటర్ అనేది ఉంది. అక్కడ హెల్త్ ప్రొవైడర్స్ అని ఉన్నారు. అక్కడ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి యోగాలో అదే శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, అది గ్రామ గ్రామాన ఉన్నాయండి, ప్రజలందరూ కూడా మీకు యోగాకు సంబంధించిన ఎటువంటి ఆసనాస్ గురించి కానీ ప్రాణాయామ గురించి కానీ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అక్కడ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారండి అక్కడ మీకు యోగాకి. నా అమ్మ నాకు బీపీ ఉన్నాయి నేనేం చేయాలి, నాకు షుగర్ ఉంది నేనేం చేయాలి, లేకపోతే నాకు అజీర్తి ఉంది ఏం చేయాలి, నాకు కాన్స్టిపేషన్ ఉంది ఏం చేయాలి, నిద్ర సరిగ్గా రావడం లేదు ఏం చేయాలి, మానసిక స్థితి సరిగా లేదు, స్ట్రెస్ టెన్షన్ ఉన్నాయి, నేను ఏ విధంగా ఫాలో కావాలి, సో అనేవి మీకు అక్కడ వాళ్ళు ఖచ్చితంగా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ గ్రామంలో కూడా ఈ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ శాఖ తీసుకువెళ్లడం జరిగింది. సో ఈ సంవత్సరం మనకి నేపథ్యం ఏంటంటే యోగా ఫర్ హ్యుమానిటీ, మానవాళికి యోగా అనే ఒక థీమ్తో ఈ సంవత్సరం జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది.
1: ఇంతవరకు యోగా ఆవశ్యకత గురించి శ్రీ ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
5: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్.

0: SAP certifications, free access to electronic database worth 50 lakhs istunaru. Anduke IPE lone chertunaru.
1: IPE, a premier B school, Shamirpet. Visit www.ipeindia.org. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
3: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
6: కార్యక్రమంలో ఇప్పుడు వివిధ వార్తా పత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం ఒకసారి చూద్దాం. వచ్చే నెల 11వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకటశేషాద్రి కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా సంబంధిత అధికారులతో స్థానిక న్యాయ సేవా సదన్ భవన్లో గురువారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జాతీయ లోక్ అదాలత్లో వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, భూసేకరణ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, మున్సిపల్ తదితర కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ఈ సమీక్ష సమావేశంలో పలువురు మున్సిపల్ బ్యాంక్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లు జరుగుతున్నాయని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని కలెక్టర్ నగరపాలక ప్రత్యేకాధికారి ఏసిరి అన్నారు. గురువారం ఎస్సీపీ క్యాంప్ ఆవరణలో థిమాటిక్ యోగాలో భాగంగా పారిశుద్ధ కార్మికుల యోగా కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ నూరుల్ ఖమర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగాతో రక్తపోటు, షుగర్ వ్యాధి రావని ఉన్నా కంట్రోల్లో ఉంటాయన్నారు. చిన్నపిల్లలు చేసేటువంటి అడ్వాన్స్ యోగా చాలా బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలకు యోగా నేర్పించిన గురువులకు, యోగాలో పాల్గొనడానికి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఏసిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ముందుగా హెలీప్యాడ్కు చేరుకుని జనగిరిలోని జియో మైసర్ గోల్డ్ మైన్స్ సందర్శిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా భూమి పూజ, బంగారం పంపిణీ, ప్లాంట్ పరిశీలన, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఈ నెల 21న జరిగే నీట్ 2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏసిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 16 నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారని పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:15 వరకు అదనపు సమయం కేటాయించనున్నట్లు వివరించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక నోడల్ పోలీస్ అధికారిని నియమించాలని, ప్రతి 100 మంది అభ్యర్థులకు ఒక ప్రిస్కింగ్ సిబ్బంది ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష

0: ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనరల్లో 5215 మంది పరీక్షలకు హాజరు కాగా 2045 మంది పాస్ అయి 39% ఉత్తీర్ణత సాధించారు. పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నట్లు జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ నాయక్ తెలిపారు. జిల్లాలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 11558 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా జిల్లా వ్యాప్తంగా 54 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రస్తుతం ఖరీఫ్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ పథకాల కింద డబ్బు విడుదలకు ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కింద అర్హులైన రైతుల జాబితాలపై వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. అర్హత గల ప్రతి రైతుకు ఈ పథకాల వల్ల ప్రయోజనం అందేలాగా వ్యవసాయదారులు దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా పరిపాలన చేపట్టిన 1 మంత్ 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన ఆత్మకూరు పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లు వెల్లడించారు. ఆత్మకూరు మండల ప్రజలకు సంబంధించిన సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై గురువారం ఒరోకల్ మండలంలోని హుసినాపురం పిహెచ్సి ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ సూపర్వైజర్ వి నిషిత్ మాట్లాడుతూ 2 వారాల నుంచి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, జలుబు వంటివి, బరువు తగ్గిపోవటం, 60 ఏళ్లు పైబడిన వారు పొగ త్రాగటం, మద్యం సేవించడం, పౌష్టికాహారం లోపం ఇలా ఉన్న వారందరికీ టీబీ, గళ్ల పరీక్షలు, ఎక్స్రేలు చేయించుకోవాలన్నారు. ఓటరు నమోదుపై ఇంటింటికి వచ్చే బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ వెంకటలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందజేయాలని సిబల్ గల్ తహసీల్దార్ అన్నారు. ఇవి ఈనాటి వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
0: ఇంతటితో ఈనాటి కాంత్రికులు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 8 గంటలకు కాస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 ప్రసారమయ్యే అభిరుచి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి
2: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. రెండో దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా మూడో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14 తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి

0: ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి మీరు కోరే సినిమా పాటలు, మీరు కూడా ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి మీరు కోరిన సినిమా పాటలు వినాలనుకుంటే ఉత్తరాలు రాయండి. అభిరుచి కేరఫ్, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి, బళ్ళారి రోడ్, కర్నూలు, పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. ఈనాటి అభిరుచి కార్యక్రమంలో కోరుతున్నారు ముందుగా అల్లరి బుల్లోడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, బాబురావు, రజని, సుధీర్, కృష్ణవేణి, ప్రసాద్, స్వరూపారాణి, గృహలక్ష్మి, దేవాన్ష్, రవి, ఈశ్వర్రావు, పాపారావు, లక్ష్మణరావు వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు. ఇంకా జోగులాంబ గత్వాల జిల్లా అలంపూర్ మండలం ఇంద్రమోకాల నుంచి దేశమే, సందీప్, ప్రదీప్, నవీన్, ప్రవీణ్, రాహుల్, డేవిడ్, విన్నీ వారి మిత్రులు ఆనందమ్మ, చిన్నారే, కళ్యాణి, కీర్తన, మహిమ, కళ్యాణి, ఆరాధ్య

0: అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: తర్వాత మనశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట బాలు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రత కొత్తగూడెం జిల్లా ఇల్లంద బస్తు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కనుగోల గోపాల్, మహేశ్వరి, ప్రవళ్ళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి మిత్రులు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో తర్వాత కిరాయి రౌడీలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట, రచన వెటూరి, సంగీతం చక్రవర్తి వినిపించమంటూ కోరుతున్నాం శ్రోతలు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి దుగ్గనాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చిట్టు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి మిత్రులు, మరికొందరు. జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి, అద్వైత, శ్రీలలిత, అక్షర, సహస్ర, చంద్రకళ, శివాజీ, రాజేశ్వర్, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, భార్గవి, సరోజిని, ఆనంద్, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి, లక్ష్మణ్ వారి మిత్రులు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత బావా బావమరది చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సాహిత్యాన్ని వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని మహిత, రేవంత్, మహేశ్వన్, లావణ్య, మల్లవ, నరేష్, చంద్రయ్య, సీను, సుజాత, గ్రీష్మ, దీపక, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, చిట్టి, సునీత, రజిత, రాధిక

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన పాట బంగారం చిత్రం కోసం విద్యాసాగర్ సంగీత సారథ్యంలో వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి బాషా ముబిన్ బేగం, అబ్దుల్ మన్నా, సైమా మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలు, మరికొందరు శాంతినగర్ నుంచి షేక్ అస్లం షరీఫ్, అస్లం గోరీ సమ్రిన్, ఉజ్మిల్లా లుబిన్, షహీన్, అహిల్, ముజ్మిల్ గోరా వారి మిత్రులు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం నుంచి. తర్వాత దాశరథి సాహిత్యం, కేవీ మహాదేవన్ సంగీతం, కొత్త కాపురం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు చిత్రవీధి నుంచి చంద్రశేఖర్, లక్ష్మీ, సాలమ్మ, మద్దయ్య, మోక్షిత, పావిక, యశ్విత, గురునందన్, యశ్విన్, గీత, శ్రీహరి, దివ్య, రవిచంద్ర వారి మిత్రులు మరికొందరు మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కోలో నుంచి వనమాశేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, నవీన్ కుమార్, అవియ, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, భన్నా, దశరథ, వనజ.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ओडिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్వేత పండిట లభించిన పాట ముకుంద చిత్రం కోసం వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం.

సాతాపూర్ నుంచి లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్ సింహ యమున లుమిని కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ గౌతమ్ కుమార్ అధీర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: తర్వాత లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తి నుంచి అంజలిబాయి, జ్యోతిబాయి, భారతీబాయి పరదేశి, భారతిలాల్, రాజ్, నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, శకుంతల, శివనారాయణ,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: తర్వాత కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట సీతామహాలక్ష్మి చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం బైపల్లి నుంచి రజని బాబురావు, నాగేశ్వరరావు, సుధీర్, గురులక్ష్మి, దేవాన్ష్, లక్ష్మణరావు, స్వరూపరాణి,

కోటి రాము పేడితల్లి పాపారావు ఈశ్వరరావు వారి మిత్రులు మరికొందరు. బోరటిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి సక్కుబాయి నరసింహ ఎల్లమ్మ గండయ్య రేణుకా శాంతి రజిత వివేక సురేష స్వరూప లావణ్య విమలా శ్రీనివాస్ రాజ్ కుమార్ లలిత శ్రీజ అభిలాష్.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.com.

www.ourstory.org. కార్యక్రమంలో చివరిగా సీమా శాస్త్రి చిత్రం కోసం కారుణ్య సుచిత్ర ఆలపించిన పాట, రచన కళవ కృష్ణ సాయి, సంగీతం వందేమాతరం శ్రీనివాస్ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమణగుర్తు నుంచి బొమ్మిదేరి లక్ష్మీనారాయణ విజయ అభినయ సాయి కిరణ్, వెంకటేశ్వర్లు వెంకటమ్మ శాంతమ్మ, రామకృష్ణయ్య కొమరయ్య, శ్రీనివాస్ శేఖర్ కార్తిక్ ఈశ్వర్ లక్ష్మయ్య, మరికొందరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్

ఇది వరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈ సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కన్నడ కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా ప్రేమానురాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట

మీరు వింటున్న ఇప్పటితో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ఆకాశవాణి
1: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు.

0: సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ అనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ అనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేయండి.
1: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు, కానీ దానివల్ల వచ్చే పర్యావసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
0: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
1: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతి కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటు వ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది, అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అనమాట. మామూలుగా మన రక్త కణాలలో RBCs అనే ఉంటాయి. రక్త కణాలు అనేది RBCs, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ RBCs అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అనమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకుని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలాంటిది అంటే జన్యుపరమైన వ్యాధుల అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి రెండు, ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రెయిట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా, సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపం గాని ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళల్లో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళల్లో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఆటోజోమల్ డామినెంట్ అని. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి, దాన్ని ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు గాని జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రెయిట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రెయిట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రెయిట్ వాళ్ళనుకోండి 25% వరకే రాదు. ట్రెయిట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రెయిట్ అంటారు. డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రెయిట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
0: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
1: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, బాగా వేడిగా ఆఫ్రికా, సబ్ సహరన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్,

0: మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్ వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రెయిట్ మరియు సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా కామన్ గా చూస్తాం అన్నమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీస్ అని అంటారనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్లో రౌండ్ షేప్లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధ చంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, గొడవలు ఏ ఆకారంలో ఉంటుంది, అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధ చంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా గానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధ చంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఏమి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు, తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డిహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్నే పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం, రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు, అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది, దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులు వేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది. ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్సెంట్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉండి దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది, ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే దాంతో పాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి, దానివల్ల ఏమవుతుంది డిహైడ్రేషన్ లోకి వెళ్తారు. డిహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధ చంద్రకాలంలో క్రిమోన్ షేప్ కి అయిపోయి ఆ రక్తనాళాలు అనేటివి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్ కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్ కి వెళ్ళదు, ఊపిరితిత్తులకు వెళ్ళదు, వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళే సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ గానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి దాన్ని సెప్సిస్ అంటారు, సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5 to 10 డేస్ అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 నుంచి 10 రోజుల వరకే ఉంటాయి ఆ సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళు. వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్

0: వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, మొదటి 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లా వెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకపోతే, బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5వ నెల 6వ నెల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది, మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో, వెయిట్ గెయిన్ అవును, అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త దాన్ని IUGR, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట. రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్, డెలివరీ నార్మల్ డెలివరీ, ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం. అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్ లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనే వస్తుంటాయి, నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్ కి వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏంటంటే, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్ అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది, కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం. చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే, ఇంకా డెలివరీ అవ్వడానికి చాలా టైం ఉందంటే, ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియా అని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ ఎనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా, ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే, వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచి కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్ గా ఉంటుంది, లేకపోతే ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇంతకు నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పారు. సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 నుంచి 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్ లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సిందే, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మా ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలైనా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి థాలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రం వేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవడం లేదు అంటే, అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా. బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డైలీ ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్ పర్ డే అనే డోస్ చొప్పున రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు, అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా

0: తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెకప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయో చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 నుంచి 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 పాయింట్లు ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎకో కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ లో కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్ని చెక్ చేసుకుని అంతా నార్మల్ గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్ ఇచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలోఅప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు 1 మిల్లీగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 మిల్లీగ్రామ్స్ వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్రం రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్రం డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు. అంటే అడిక్యుయేట్ హైడ్రేషన్, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది. దానివల్ల మళ్ళీ సిక్కిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్ లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్ కి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారు అనమాట, ఆ సిక్కిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు. అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 20-28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి. సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి. సో మన మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట.
1: అసలు ప్రసవం సమయంలో సికిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో గానీ చిన్న చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోవచ్చు.

0: టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక, కానీ అది మాత్రం గుర్తు అడికడికి ఖచ్చితంగా నీళ్లు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్ గా ఉండాలి పేషెంట్, అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెల నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ ని, ఆ లేబర్ స్ట్రెస్ ని, సడన్ గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు, అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రేట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపాక్సియా అలా ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా సికిల్ సెల్ క్రైసిస్ లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు, కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు
1: అట్లేదు. సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావుయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సీతారామ కళ్యాణం ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలపురం శ్రోతలు రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరందరి కోరికపై ఈ పాట.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ వీరి కోరికపై ఖైదీ నంబర్ 786 ఈ చిత్రానికి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర.

తర్వాత అమరావతి నుంచి సైదాబి వీరు కోరుతున్నారు. నోము ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తరువాత మీరు వినబోతున్న పాఠం మనుషులు మారాలి. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరి కొరకుపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరు కోరుతున్నారు. ఆనంద భైరవి ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరు కోరుతున్నారు అభిలాష ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

നച്ചിന്റെ കേൾവണ്ട് ഇറക്ക സക്കമിക്ക നിമുതിരതക്ക

తర్వాత మీరు వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్ వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా నాలుగు స్తంభాలట ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోల నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో లభించే బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మినరల్స్ మిషన్ ను ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ద్వారా 50,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మైనింగ్ రంగంలో 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆయన పాత్రికేయులకు వివరించారు. మలేషియాలో వ్యర్థాల నిర్వహణ విధానాలపై రాష్ట్ర

పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆ నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యయనం చేశారు. మలేషియాలో పర్యటిస్తున్న వీరు ఆ దేశంలోని సెలంగూర్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ డేటాను ఈ రోజు నుంచి 2 రోజులు గ్రామ సభల ముందు ఉంచుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా 25 నుంచి 30 ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రస్టు ద్వారా 1028 చోట్ల 200 కోట్ల రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ మధ్య జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 90,000 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రస్టు ద్వారా 1028 చోట్ల 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ మధ్య జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 90,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో భాగంగా మొదటి ఇంక్యుబేటర్ ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది. గన్నవరంలోని మేధా టవర్స్లో ఈరోజు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఇంక్యుబేటర్ ద్వారా డీప్టెక్ స్టార్టప్లకు సహకారం అందుతుందని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 783 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94 రూపాయల 30 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: నేను ఫిల్మ్ నగర్ మొత్తం ఆ సర్కిల్ని చుట్టేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సినిమా కబుర్లు తీసుకొచ్చా, వాటన్నిటినీ మీతో పంచుకుంటా. అంతకంటే ముందు ఒక మంచి పాట విందాం, విని ఎంజాయ్ చేసేద్దాం. మరి మీకోసం వచ్చేసింది బలగ మూవీ నుంచి ఈ కూల్ సూపర్ హిట్ సాంగ్, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇక ఎప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో బేసిక్గా మీరంతా చక్కగా చిల్ అవుతూ సినిమా కబుర్లు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. అలా ఈ సమయాన్ని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను, మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. మరి స్టూడియోలో 11 గంటలు అయిపోయిందంటే 11 to 12 అంటే సినిమా కబుర్లలో చక్కటి సినిమా విశేషాలు వింటూ ఎంజాయ్ చేస్తాం. అందుకే మీకోసం

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇటువంటి పాటలు విన్నప్పుడు భయ్యా మనసులో ఉన్నటువంటి ఒక ఉల్లాసం ఉత్సాహం చక్కగా వాటితో ప్రశాంతంగా ఉంటుంది భయ్యా. రావాలి భయ్యా ఇట్లాంటి పాటలు వినాలి, ఇలాంటి సినిమాలు చూడాలి, ఎంత ప్రెజెంట్గా ఉంటుంది భయ్యా. ఆ పాట వింటుంటేనే ఆ పైరు గాలి తగిలినట్టుగా మనమంతా అక్కడ విహరిస్తున్నట్టుగా. ఏదేమైనా కానీ సినిమాతో ఏమైనా చూపించవచ్చు.

చక్కగా ఆయన మనల్ని తయారు చేయొచ్చు. అందుకు ఉదాహరణగా తీసుమా కదా. ఎనివే, చాలా మంచి పాట విన్నా సంగా బలగం నుంచి. మరి ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకోసం ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే మామూలు విషయం కాదు భయ్యా. మన ప్రిన్స్ మహేష్ బాబు గారు జక్క నగర్ కాంబినేషన్ లో వారణాసి అనే సినిమాని ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో గాని భయ్యా, ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది భయ్యా. అరే అరే అరే, అసలు వాళ్ళు ఎంత పకడ్బందీగా ఏ విషయం బయటికి రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నా గాని, అబ్బే అస్సలా మనలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా వాటి గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ని ఇప్పుడు దాకా ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చూడని విధంగా చూపించడం కోసం మన రాజమౌళి గారైతే గనక మామూలుగా ప్లాన్లు చేయలేదంట భయ్యా. ఖచ్చితంగా ఇది కనుక చూసిన తర్వాత ప్రపంచ సినిమా అంతా నివ్వరిపోతుందంట. అరే ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా ఎలా చేశారు అనేలాగా. దానికోసం 4 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారట. కొత్త కొత్త విజువల్ ఎఫెక్ట్స్తో మన కోసం ఒక ఫీస్ట్ చూపించడం కోసం వెండి తెర మీద సిద్ధంగా చేసి ఉంచారంట. ఆల్రెడీ మనందరికీ తెలిసినదే, భారీ సెట్లతో ఆఫ్రికన్ అడవుల చుట్టూ తిరిగే కథ కోసం మన జక్కన్న గారు బాగా భారీగా ప్లాన్ చేశారని. మరి దీనికి తగ్గట్టుగానే సినిమాని ప్లాన్ చేసేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆయన అన్నట్టు ఆ క్లైమాక్స్ కూడా భయ్యా ఆ రేంజ్లో బొమ్మ పడితే ఉంటుంది. థియేటర్లో విజులు రాని వారు కూడా విజులు కొట్టుకుని మరీ విజులేస్తారండి. ఇది నా అమ్మాయి నిజం, అదే మాట సంగతి. మరి ఇంత మంచి మాట విన్న తర్వాత మైండ్ బ్లాక్ అవ్వకుండా ఎవరకుండా చెప్పండి. అందుకే మీ అందరి కోసం మీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. బిట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. స్టేట్ ఓవీ విత్ భారతి FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టిస్ట్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో జైలర్ 2. ఈ సినిమా గురించి భయ్య ఎంతమంది సూపర్ స్టార్ని అందులో పెట్టినా కానీ ఇంకా సరిపోలేదో మనం ఫీల్ అవుతున్నారట మూవీ టీం వాళ్ళు. అందుకనే రజనీకాంత్ గారి పక్కన ఫస్ట్ మోహన్ లాల్ గారిని, తర్వాత హిందీ నుంచి ఇంకొకరిని, అలాగే మన కన్నడ నుంచి రాజ్ కుమార్ గారిని, ఇలా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. బట్ అబ్బే ఇది కాదు భయ్యా, ఇంకా ఏదో కావాలి. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, దానికి ఒక మంచి సూపర్ స్టార్ని పెడితే ఒక రేంజ్లో ఉంటుందని భావించినట్టున్నారు. అందుకే వెంటనే అలా బాలీవుడ్ వెళ్ళి హృతిక్ రోషన్ గారికి చెప్పంగానే ఆయన వెంటనే ఓకే చేసేశారని కూడా వినబడుతున్న విషయం. మరి నిజంగా ఆయన గనక ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ గనక చేస్తే ఉంటుందంట భయ్య సినిమా. జైలర్ కాదు, అసలు జై జై జైలర్ అంటారట, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుందట ఆ క్యారెక్టర్ కూడా. సినిమాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అయితే వినబడుతుంది. మరి ఈ మూవీ టీం వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ప్రకారం చూసుకుంటే గనక నిజంగా హృతిక్ రోషన్ గారు గనక సినిమాలో చేస్తే భయ్యా ఫస్ట్ సౌత్ మూవీ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మామూలుగా ఉంటుంది భయ్యా. అలాగే ఆయనతో ఒక మంచి సాంగ్ కూడా పెట్టండి భయ్యా, ఒకే ఒక్క సాంగ్, దానికి ఆయనతో డ్యాన్స్ వేస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది భయ్యా. ఎలాగో వస్తున్నారు కదా, ఒక రెండు స్టెప్లు ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పక్కన సూపర్ స్టారు, ఆ పక్కన ఇంకొక స్టారు, బాగుంటుంది ఇలాంటి ఏదో చూడడానికి అదనమాట సంగతి. మరి ఏదేమైనా కానీ ఇది నిజంగా అవ్వాలని కోరుకుందాం. మరి ఈ సినిమా సర్కిల్లో చూస్తున్నటువంటి ఈ విషయం గురించి అయితే కనుక నిజం అవ్వాలని కోరుకుందాం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మాంచి సూపర్హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కూలి నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

முடிச்சிடலாமா?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మనం తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి గారి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదట మలయాళ సినిమాలతో మనందరికీ బాగా పరిచితులయ్యారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల ద్వారా కూడా మనల్ని అలరించారు. తరువాత డైరెక్ట్ గా తెలుగు సినిమాలు 2018లో మహానటి ద్వారా ఎంటర్ అయ్యారు మన తెలుగులోకి. ఆ తరువాత వరుస పెట్టి సినిమాలను అయితే కనుక చేసేస్తున్నారు మన తెలుగులో. చూడ్డానికి సాఫ్ట్ లుక్స్ తో సైలెంట్ గా కనిపించే ఈ మలయాళ హీరో గారు ఇప్పుడు పూర్తిగా తెలుగు హీరోగా మారిపోబోతున్నారట. మరి మంచి మంచి సూపర్ హిట్స్ తెలుగులో తీసుకున్న తర్వాత ఎందుకు ఆగుతారు అయ్యా? కథలు వెతుక్కుంటే ఎన్ని దగ్గరికి వస్తున్నాయో, లేదంటే ఈయనకి తగ్గ పాత్రల్ని ఎంచుకుంటారో గాని భయ్యా, కనీసం సంవత్సరంలో ఒక రెండు తెలుగు సినిమాలైనా కానీ మనం ముందుకు ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. ఈయన ప్లానింగ్ అయితే గనక చాలా భారీగానే ఉందట. ఇప్పుడైతే గనక ఆల్రెడీ ఒక సినిమాని చేస్తూనే DQ-41 పేరుతో మరొక తెలుగు సినిమా కోసం కూడా ఆల్రెడీ సైన్ చేసేసారట. ఇక స్ట్రైట్ అవే తెలుగు సినిమాల్లో నటించాలని చాలా దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈ హీరో గారు. ఏదేమైనా కానీ భయ్యా, మీరు ఇట్లాగే తెలుగు సినిమాలు చేస్తూనే ఉండండి, మేము చూస్తూనే ఉంటాం, ఆదరిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనంతా సినిమా ఫ్యామిలీ భయ్యా. ఎవరేంటి, ఎక్కడేంటి, ఎప్పుడేంటి, మనకు కావాల్సిన అల్టిమేట్గా సినిమా బాగుంటుండడం. మీరు చేసేది కూడా అదే కదా, అదనమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అసలైన లక్కీ చామ్ కూడా. అందుకే మన లక్కీ భాస్కర్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్నాం సినిమా కబుర్లలో. సీతారామం నుంచి ఒక మంచి కూల్ ప్లెజెంట్ సాంగ్ విన్నాం కదా. ఇటువంటి పాటలు విన్నప్పుడు మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది కదా, ఉత్సాహంగా. అక్కడెక్కడో ఉన్న హిమాలయాల మీదకి, ఆ మంచి పర్వతాల మీదకి మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ భయ్యా, అలా వెళ్ళనివ్వకండి, దాన్ని లాక్కొచ్చి మళ్ళీ మన దగ్గర ఉంచండి, మనం ఎక్కడే ఉన్నాం కదా. అదనమాట సంగతి. ఏదేమైనా కానీ భయ్యా, ఇప్పుడు సినిమా సర్కిల్లో ఒక న్యూస్ అయితే కనుక భయ్యా బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఏమిటా న్యూస్ అంటే, ది పారడైస్, మన న్యాచురల్ స్టార్ నాని అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ పాన్ ఇండియా కాన్సెప్ట్తో భారీ చిత్రంగా రాబోతుంది. ఈ విషయం గురించి మనందరికీ తెలిసినదే. ఆల్రెడీ విడుదల చేసినటువంటి ఆయా షేర్ అనే సాంగ్ కూడా సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ని గెయిన్ చేసింది. ఇప్పుడైతే కనుక నార్త్ సైడ్ అంటే పాన్ ఇండియా రేంజ్లో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళకి మరింత గూస్ బంప్స్ తెప్పించడం కోసం ఒక హిందీ సాంగ్ని అయితే కనుక సినిమాలో పెట్టాలనుకుంటున్నారట. అది సినిమాలోనే అటు హిందీలో అయినా కానీ ఇటు తెలుగులో అయినా కానీ ఆ పాట హిందీలో ఉండబోతుందని సమాచారం. మరి దీనికోసమైతే కనుక మన మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్రన్ గారు కూడా, అదేనండి అనిరుద్ధ్ రవిచంద్ర గారు కూడా ఒక సూపర్ హిట్ బీజియంతో ఫుల్ ప్యాక్డ్ సాంగ్ అయితే కనుక చేశారట. మరి ఆ పాట వింటుంటే గూస్ బంప్స్ అవడం ఖాయమంటున్నారు. ఈ విషయం కనుక నిజమే అయితే భయ్యా ఉంటుంది ఆయా షేర్ కాదు భయ్యా, షేక్ షకాల్ అయిపోతుందన్నమాట మొత్తం థియేటర్ మొత్తం. నార్మల్గానే మన న్యాచురల్ స్టార్ నాని గారు అనిరుద్ధ్ గారి సంగీతం ఒక రేంజ్లో ఉంటుంది ఇద్దరు కాంబినేషన్. దీనికి ఈ సాంగ్ కూడా పడితే ఇక నార్త్ ఏంటి సౌత్ ఏంటి ఆల్ ఇండియా వైజ్ మొత్తం ప్రతి థియేటర్లోనూ ప్యారడైజ్ పూనకమే భయ్యా. చూద్దాం మరి ఈ సాంగ్ని మన శ్రీకాంత్ వడదేల గారు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి త్వరగా సినిమా అయిపోయి మనం ముందుకు వచ్చాయని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం హిట్ 3 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వీటూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్టేట్ యూట్యూబ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Boys.
1: మీకు చూపిస్తా ఒరిజినల్.
2: ఇతడి ఒరవడి చివరికి యముడికి భయమే అంటారు తెలిసిన.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా? ఇక తర్వాత మనమంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలుసాలో. అంతవరకు ట్యూన్ చేసుకుంటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈ చుట్టూ కదా, ఈ చుట్టూ పక్కల.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. నీట్ యూజీ 2026 రీటెస్టుకు సమయం సమీపిస్తున్న తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం 7827980287 నెంబరుతో అధికారిక వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం ఈ నెంబర్ నుంచి వస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో పరీక్షకు సంబంధించి వస్తున్న నకిలీ ఎస్ఎంఎస్లు, ఇమెయిల్లను నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కోల్కతా పర్యటనలో ఉన్న విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్తో పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని వారిని కోరారు. రాష్టంలో మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కుల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రైతులకు మద్దతు ధర లభించిందని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో

యోగా సాధనలో భాగంగా ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన యోగా సాధనలో ఆయన పాల్గొన్నారు. యోగా శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో 2000 మంది ప్రజలతో ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించి యోగాపై అవగాహన కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముప్పై తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్టంలో బీసీల సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈ రోజు నెల్లూరు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్టంలో గత ఏడాది మే జూన్ నెలల్లో సంభవించిన అధిక వర్షాలు గాలులు వడగళ్లకు ఉద్యాన పంటలు నష్టమైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 1.68 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1,285 మంది ఉద్యాన రైతులకు ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు ప్రసారమవుతాయి.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

చేస్తుంది డాక్ మహారాజ్. ఈ మూవీ నుంచి మన తమన్ ఎస్ఎస్ భయ కంపోజిషన్ లో వచ్చినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వి డూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి యర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ మీకు తెలియనివి నేను తెలుసుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని జింగ్ జింగ్ అమేజింగ్ గా మనం ఈ టైంలో చక్కగా మాట్లాడేసుకుంటూ ఉంటాం. అటువంటి విషయాలు మీకోసం ఎన్నో తీసుకొచ్చాను, వాటన్నిటి గురించి ఖచ్చితంగా ఈ సమయంలో ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక మంచి కూల్ సూపర్ హిట్ సాంగ్ విందాం. మనం మీకోసం

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా అర్థం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి డాక్ మహారాజ్ మూవీ నుంచి ఒక మంచి సుపర్హిట్ సాంగ్ ని ఎంజాయ్ చేశాం కదా. మరి ఇక మనం మీకు తెలిసాలో జింగ్ జింగ్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే ఒక చక్కని చిక్కటి కాఫీ తాగగానే రోజు ప్రారంభం కాని వారు మనలో చాలా మందే ఉన్నారు. అదేదో యుద్ధంలా కాకుండా ఔషధంలా తీసుకుంటే ఆ కిక్కే వేరు. మనలాంటి కాఫీ ప్రియుల కోసం ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చాలా ఫ్లేవర్డ్ కాఫీస్ కూడా వచ్చాయండి. ఓయ్, అంటే మనకు నచ్చిన ఎన్నో పూల పరిమళాలు ఉన్నాయి చూసారా, వాటిని కూడా కాఫీలో కాస్త ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సహజంగా మనకి పూల మొక్కలో చాలా రకరకాల ఫ్లేవర్స్ ఇష్టం కదా, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. సో వాటిలో ఎంచుకుంటే ఆ కాఫీ తాగుతూ ఉంటే బహుశా వీళ్ళు దీన్ని ఎందుకు కనిపెట్టారు నేను అనుకుంటానంటే, ఆ కాఫీ తాగుతూ ఆ పూల తొట్టెలో ఏరుస్తున్నట్టుగా అనిపిస్తుందేమో అని అనుకునే కోసం చేశారేమో అనిపిస్తుంది. ఏదేమైనా

కాఫీ రుచిలో ఎలాగున్నా కానీ బాగుంటుంది అంటారు కదా, అలాగే అనుకుందాం. అదనమాట సంగతి. మరి మీకు నచ్చిన కాఫీ ఫ్లేవర్ ఏదో తెచ్చుకుని తాగేసి చక్కగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఇప్పుడు పాట వినిపిస్తా, వింటూ చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది గని మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ప్రోగ్రాంలో, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని ఒక కవి గారు, రచయిత గారు, డైరెక్టర్ గారు అన్నట్టు గుర్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాట నిజమేనేమో అని అనిపించక మానదు. చిన్నతనం నుంచే పిల్లలకి మనం చదువు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణతో పెరగాలి అని ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తాం. దానితో పాటు నవ్వడం కూడా నేర్పించాలండి. అవును, మీరు వింటున్నది నిజమే. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక జోక్ చెప్తే నవ్వడం అనేది కూడా ఒక ఆర్ట్ అంట. ఏదన్నా ఒక పజిల్ ఇస్తే పిల్లలకి, సాల్వ్ చేస్తే మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో, అలాగే ఒక జోక్ విన్న తర్వాత నవ్వితే కూడా అంతే మెరుగ్గా మెదడు పనిచేస్తుందని లండన్లోని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని గురించి వారు అనేక పరిశోధనలు కూడా చేశారట. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నవ్వడం అంటే ఎలా పడతా నవ్వడం కాదు భయ్యా, చక్కగా విన్నదానికి ఆనందించి నవ్వాలి, అది కూడా

పిల్లలకు నేర్పించా లైఫ్లో అది ఒక పార్ట్ అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి కూల్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7.19 కోట్ల మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20 లక్షల మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్దతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విపిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసి ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్టం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్టపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్టపతి అన్నారు.
1: उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संकट की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.

ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటి వరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20,00,000 మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్దారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50,00,000 డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదేవిధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచకప్ లో భాగంగా మెక్సికోలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Jyoti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమం.

ఇప్పుడు ప్రపంచమంతా ఎటు చూసినా గానీ అంతా ఏఐ ప్రపంచం అయిపోయింది. అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సరిగ్గా వాడుకుంటే ఈ ఏఐతో చాలా అద్భుతాలనే సృష్టించవచ్చు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక చక్కటి ఉదాహరణ. ఏఐ మినీ ప్రింటర్ అని ఒక చిన్న ప్రింటర్ని కొత్తగా లాంచ్ చేశారట. సో దీంతో మనం ఏం చేయొచ్చు భయ్యా అంటే, మనం ఊహించే ప్రతి విషయాన్ని దానికి చెబితే అది అటువంటి బొమ్మను గీసి మనకి కావాలంటే ప్రింట్గా కూడా తీసిస్తుందట. నిజంగా భలే ఉంది కదా. అంతేకాదండి, పిల్లల చదువుకోవడానికి వారిలో సృజనాత్మకతను పెంచడానికి కూడా బాగా పనిచేస్తుందట ఈ ఏఐ మినీ ప్రింటర్. సో మన చిన్నపిల్లలకి చిన్నప్పుడు చాలా చందమామ కథలు, చాలా కథలు చెప్తూ ఉంటాము. వాళ్ళలో బేసికల్గానే సృజనాత్మకత కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫలానాదా ఇలా ఉంటుంది, ఒక్కోసారి పిల్లలు మనకి కథలని అందులో ఆ పాత్రలో వాళ్లే ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రింటర్ ఒకటి ఉంటే చక్కగా వాళ్లే హీమ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, బ్యాట్మ్యాన్ లాగా, సూపర్ హీరో లాగా వాళ్లే మన ముందు కనబడతారు. ఎలా ఉంది ఐడియా? ఇది బాగుంది కదా. మరి ఇది మీకేమో తెలుస్తుంది, ఈ గురించి అవుట్పుట్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి అన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పంజాబ్ నుంచి. విండు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి మన ఈ మీకు తెలుసా, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరలా తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పాల్గొంటారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఒక కీలక అంతర్జాతీయ భాగస్వామిగా ఎదిగిందని పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోల్కతా పర్యటనలో భాగంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్న మంత్రి, విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అన్నారు. నీట్ అడ్మిట్ కార్డులపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్లోడ్ చేసుకునే విద్యార్థుల కోసం ఎన్టీఏ నుంచి ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మే 3 నాటి

అడ్మిట్ కార్డులు చెల్లవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో టోకెన్లు జారీ చేసే సమయంలో మార్పు చేసినట్టు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్నటి వరకు అర్దరాత్రి టోకెన్లు జారీ చేశామని, వేసవి సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి యథావిధిగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలోనే టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ సెకిల్ సెల్ అవగాహన దినం ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరం.

దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలోనే టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధి సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
1: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం 1:05. మరి ఈ సమయంలో మనమంతా ధీర అంటూ వీరవనితల కార్యక్రమంలో మన వీరవనితల గురించి మాట్లాడుకుంటుంటాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే ఆ వీరవనిత ఇటువంటి వారు ఎవరు అంటే, ప్రతి మగాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది ఎంత నిజమో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అయింది. మరి ఆ స్వాతంత్రం వెనుక కూడా ఎందరో వీర మహిళల పాత్రలు చాలానే ఉన్నాయి. కొన్ని వేల మంది పోరాడారు, వారిలో ఎందరో చరిత్రలో నిలిచిపోయారు. అందులో ఉన్న ఈరోజు కొందరి గురించైనా తెలుసుకోవడం మన బాధ్యత. అందరి గురించి ఇప్పుడు మీకు నేను చెప్పలేకపోయినా అందులో ఒక ప్రముఖురాలు ఆవిడ గురించి ఖచ్చితంగా మీకు చెప్తాను. ఆవిడ ఎవరో కాదండి, ఖచ్చితంగా ఆవిడ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరికీ ఉంది. ఆవిడే బికాజీ రుస్తుం కామాకారు. అసలు ఎవరు ఈవిడి, ఏం చేశారు, స్వాతంత్రోద్యమంలో ఈవిడికి ఉన్నటువంటి ఆ కీలక పాత్ర ఏంటి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా నేను మీకు ఈరోజు ఈ ధీరా కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర వీరవనితల కార్యక్రమంలో మీకు తెలుసా, ఒక మహిళ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తుంటే తాను కూడా అదే ప్రాణాంతకమైన వ్యాధిని బారిన పడి తాను కూడా ఎంతగా బాధపడ్డారు. అయినా తాను అనుకున్న స్వాతంత్ర పోరాటం కోసం ఎదురు నిలిచి పోరాడాలంటే తాను ఖచ్చితంగా ఆ రోగాన్ని ఎదుర్కొని తాను కూడా నిలవాలి అని చెప్పి స్వాతంత్రం కోసం తన వంతు పాత్ర పోషించింది అంటే మీరు నమ్మగలరా? ఒక పెద్ద ధనిక పార్సీ కుటుంబంలో సెప్టెంబర్ 24, 1861 బొంబాయి నగరంలోనే అత్యంత గొప్ప ధనిక కుటుంబంలో జన్మించారు మన వీర మహిళ భికాజీ రుస్తుం కామా గారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్లనేమో అనేక భాషలపైన పట్టు సాధించారు. 1885లో జరిగిన వివాహం అనంతరం వారు దేశంలోని పరిస్థితుల పట్ల ఎంతగానో కలత చెందారు. భికాజీ కామా గారు తమ వంతు సాయం, తమ బాధ్యత దేశం పట్ల నిర్వర్తించాలని చాలా దృఢ నిశ్చయంతో భావించారు. చెబుతా మీకు ఇంకా అనేక విషయాల గురించి భికాజీ కామా గారు స్వాతంత్ర్యోద్యమంలో వారి పాత్ర ఎలా ఉందన్నది. అంతకంటే ముందు మీకోసం ఈ చిత్రం నుంచి ఇప్పుడు రాబోతున్న

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్ర వారి కార్యక్రమాలు. సమయం 1:20 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్రనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన

0: యోజన డీడీయూ జీకేవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ
1: And Andhra Pradesh as a state is leading on execution. And the leadership just shared 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you three S's. All of us love that. The three S, why you should choose Andhra Pradesh. First one is speed.
0: అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమిపూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ
2: యోగాంధ్రలో భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠతోని అంతఃకరణ శుద్ధితోని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇది స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తి ప్రజలతోని, పిల్లలతోని, అందరూ అక్కచెల్లెలతో చేయడం అనేది ఆనందం.
0: రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ
3: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా

0: కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
1: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19 ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: और आपने बताया कि गुलजार को दादा साहेब फाल्के पुरस्कार, रजनीकंदा के लिए राष्ट्रीय नेशनल पुरस्कार मिला है, ज्ञानपीठ पुरस्कार मिला है, उन्हें साहित्य अकादमी का पुरस्कार मिला है, पद्म भूषण पुरस्कार मिला है. ये हमारे श्रोताओं ने अलग अलग जगह पर लिखे हैं और वो सब मिलाकर मैं आपको बताते जा रही हूँ. हमारे श्रोताओं ने बताया कि उन्हें ग्रेमी अवार्ड मिला है और उसके साथ ही उन्हें साथ में नेशनल फिल्म अवार्ड, फिल्म फेयर अवार्ड्स, 22 फिल्म फेयर अवार्ड मिले हैं, 5 नेशनल फिल्म अवार्ड मिले हैं. हमारे श्रोताओं ने कितना ज्ञान है आपको, कितनी सारी चीज़ें आप बता देते हैं. और ज्ञानपीठ अवार्ड भी उनके नाम पर है. इतने सारे अवार्ड्स के साथ में हमारे उनके लिखे गीतों को वहाँ तक पहुँचाना, विश्व स्तर तक पहुँचाना, वह भी बड़ी बात है. और हमारे एक श्रोता लिखते हैं कि सच है कोई एक दो गीतकार में सफ़र सुहाना कहाँ होगा. योगेश जी, माया, गोविंद, सावन कुमार जी, जाने कितने सारे गीत हैं, रोते हुए को हंसाने वाले निदा फाजली जी, और पूरी हीर राजा पद्य वद्य करने वाले कैफी आजमी जी. सच बात है कितना, कितने सारे लोगों को हम लेकर आएंगे, पर प्रयास करेंगे जितना अधिक ले सकें. चलिए अब हम चलते हैं अगले गीत की तरफ जल्दी से. और ये जो गीत है ये बहुत खूबसूरत सा है और इस गीत को आपको सुनना है और इस गीत को सुनने के साथ बताना है कि ये गीतकार कौन है, है ना, और गीतकार के साथ संगीतकार कौन है और इनका लिखा कोई भी वाक्य या कोई भी पद अगर आपको पसंद आया है, कोई कविता या इसी गीत से, कहीं से कुछ भी, तो बताइएगा. वैसे मैं आपको बता दूं, ये गीतकार गोपालदास नीरज हैं. तो गोपालदास नीरज की किसी भी रचना को आप हमारे साथ साझा कर सकते हैं और ये गीत सुनिए, बताइए इसके संगीतकार कौन हैं.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 అయిపోయింది. అంటే మనమంతా ఈ టైంలో సందడే సందడే అంటూ చక్కగా మనం అడిగే ప్రశ్నలకు మీరిచ్చే సమాధానంతో దుమ్ము దులిపేలాగా కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి నేను ప్రశ్నలతో సిద్ధం, మీరు కూడా సమాధానంతో సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం దుమ్ము దులిపేసేలాగా ఈనాటి సందడే సందడిని. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కనుక నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయడమే. ఇట్స్ వెరీ ఈజీనా. ఒక చిన్న డిస్క్లైమర్ గమనిక ఏమిటంటే, నేను అడిగే ప్రశ్నల కోసం మీరు ఎటువంటి అంతర్జాలం ఇంటర్నెట్లో సర్చింగ్ గట్ట చేయకుండా మనకు తెలిసిన జ్ఞానాన్నే మనం ఉపయోగిద్దాం. ఎందుకంటే అదే కదా మనదే అదనమాట సంగతి. మరిక మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును, ఏమిటది? ప్రశ్న మరొకసారి, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో. మరి ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూసేద్దాం. ఎవరు ఎక్కడ నుంచి పంపించారు అంటే, హలో హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించడం ఇంకా బాగుండేది. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. స్వాగతం అంటున్నారు భయ్యా. స్వాగతం అయి కాదు భయ్యా, మనం ప్రశ్నకు సమాధానం ఉంటే బాగుండేది కదా. నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా కోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి పంపించేశారు. రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రం పెడన నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి మాలాంబి. రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్తో, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రైట్ ఆన్సర్, అరే రే పంపించలేదే మీరు. నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు ఖమ్మం డిస్టిక్ నుంచి నాగుల్.

मीरा अमीरा बेगम उनको फैमिली राइट आंसर था। नेक्स्ट सुंदरी फ्रम पेनमलूर नीचे ताड़ंकप्पा अंटू सॉरी कादुगा कर्नूल मुजफ्फरनगर नीचे रामकीर्तिक वेन्नेला పంపించేశారు విత్ రైట్ ఆన్సర్తో. అర్థం చేసుకునే ప్రేమ డాక్టర్ జిలోని అయాన్ బేక్ తిప్పన పల్లి నుంచి అంటు భయ్యా హౌ భయ్యా గూటిలోని గువ్వ ప్రేమలా ఉంటుందా? తప్పులేదులేండి, ఒక్కొక్కరి భావన ఒకలా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ భయ్యా. ఓకే నెక్స్ట్ పాలెం ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ రైట్ ఆన్సర్తో కలిపి. నెక్స్ట్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు తాళం చెయ్యి అంటూ. హౌ అది కాదుగా అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటున్నారు ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. మంగళగిరి నుంచి దామల చిన్నమస్తాను పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. నీలనాయక్ మేనక వర్ష అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి పంపించేశారు ఆదోని మండలం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బట్ వేర్ ఇస్ ఆన్సర్? రవి తేజ నేనింతే మూవీ అంటూ పంపించేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరేష్ జానకి గారు విత్ రైట్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్జీ అంటున్నారు రైట్ ఆన్సర్తో కనకరాఫన్ పెడర నుంచి. నెక్స్ట్ రాజోలి మండలం నుంచి జయన్న పంపించేశారు రైట్ ఆన్సర్ అండి. హాయ్ నమస్తే అండి, మైదుకూరు నుంచి జాఫర్ హుసేన్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస రెడ్డి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుమ్ బాయ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం బాయ్. శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో మొహమ్మద్ ఇనాయతుల్లా కమ్మారెడ్డి జిల్లా నుంచి. అన్వర్జీ అస్సలాం అలైకుమ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం సార్. మా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు వాల్ క్లాక్ అంటూ. హౌ సార్ హౌ కాదుగా. ఫణి సత్యశ్రీ పంపించారు తెనాల నుంచి రైట్ ఆన్సర్ తావు. తదుపరి హాయ్ ఎండు పంపించేశారు మనకి హెల్మెట్ అంటూ దీకుండ ప్రసాద్ నాగూర్ భాయ్ విజయవాడ నుంచి అంటూ. కాదు గురువు గారు, అది కూడా కాదు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నాలుక, టంగ్. అది గూటిలో గువ్వలాగా లోపల ఉంటుంది కానీ బయటికి రాదు, ఎంత గుంజినా రాదు. ఎందుకంటే నొప్పి వస్తుంది కదా, అది అటు ఇటు కదులుతుంది, అది లేకపోతే పనే అవ్వదు. అదన్నమాట సంగతి. మరిక నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 5 వేళ్ల అప్పడం అలిగితే గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. 5 వేళ్ల అప్పడం అలిగి గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. చూసుకుందాం రైట్ ఆర్ రాంగో. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. కానీ భయ్యా ఇప్పుడు నేను వినిపించే ఈ పాటలో 2 జనరేషన్ సంబంధించిన పాటలు భయ్యా. ఒక పాటని అటుగా ఒక పాట ఇటుగా వాళ్ళని విజువలైజేషన్ చేసుకుంటూ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్నిపర్వతం నుంచి ఒక సాంగ్ వస్తుంది, తర్వాత అతడు నుంచి వస్తుంది. ఆ పాటలో కృష్ణ గారిని, ఈ పాటలో మహిబాబు గారిని ఊహించుకుంటూ వినండి. పాటలు ఒక రేంజ్ లో ఉంటే విని చెప్పండి ఎట్లా ఉందో. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను చెప్పాను కదా అన్నాడు మీకు, ఒక రెండు పాటలు రెండు జనరేషన్స్ నుంచి వస్తాయి. ఆ పాటలు వింటే ఒకరిని, ఆ రెండు పాటల్లో ఒకరిని ఒకరు ఊహించుకోండి, ఇంకో రేంజ్లో ఉంటుందని మరి మన ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో మరి చూద్దాం. మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాను కదా, ఆ ప్రశ్నకు సంబంధించి మన వాళ్ళు ఏం పంపించారో చూసేద్దాం. 5 వేళ్ల అప్పడం, అది అలిగితే గోడకి కూర్చుంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. కనకారావు ఫ్రెండ్ పెడ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రెండ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ ఫ్రమ్ తెనాల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. హాయ్ అంత్రి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.

అంటూ పంపించేశారు. ఓకే, ప్రశ్నకు సమాధానం వద్దు భయ్యా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి. రైట్ ఆన్సర్ పుట్టపాక చేనేత కాలనీ నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు. రైట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పంపించేశారు నంద్యాల నుంచి పిల్ల సుబ్బారెడ్డి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి విత్ రైట్ ఆన్సర్తో. రబ్బవరం విలేజ్ నుంచి నాగుల మీర పంపించేశారు అమీదా బేగం రైట్ ఆన్సర్తో. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. పెడర నుంచి నాని గంగ రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే సార్ అంటూ పంపించేశారు. మైదుకూర్ నుంచి జాఫర్ గరిట అనుకుంటున్నాను సార్ అంటూ. ఓకే, కాదు సార్ గరిట కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ రైట్ ఆన్సర్తో. తదుపరి పేరు లేదు కానీ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ హాయ్ అంటున్నారు ఆన్సర్ లేదు. హర్షవర్ధన్ రెడ్డి పంపించేశారు ఓ రాంగ్ ఆన్సర్ భయ్యా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. యమలీల సినిమాలో సన్నివేశం జ్ఞాపకం వచ్చింది అన్వర్ భాయ్ అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ రవితేజ నేను ఇంతేంటి పంపించేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ఉరహరి యశ్వజానకి విత్ రైట్ ఆన్సర్తో. తరువాత నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట నుంచి పంపించారు అనంతపురం డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్తో. మాలంబి కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మిగతా ఆన్సర్లన్నీ తర్వాత చదువుతాను. ఇప్పుడు వార్తల తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కే సుగుణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ఉదయం జరిగిన రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి, బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తుల కోసం తిరుమలలో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మేర మొత్తం 70,261 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు తెలిపారు. రాష్టంలో వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీసీ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన ప్రతి ఒక్కరికి అవసరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: राम నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటి చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ సందడే సందడిలో. మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాను కదా, 5 వేళ్ల అప్పడం అలిగితే గోడకు కూర్చుంటుంది ఏమిటి అది అని. మరి దానికి సంబంధించి మన మిత్రులు పంపించిన మెసేజ్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఎవరెవరికి నుంచి పంపించారు చూసేద్దాం. గణేష్ రాజు ఫ్రమ్ శివాత కోనాపూర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. జిల్లాని తిప్పనపల్లి నుంచి పంపించేశారు ఐఎం బ్యాక్ అంటూ, రైట్ ఆన్సర్తో. పెట్టిన జోగనందరూ కళ్యాణ్ చప్పలరాజు గారు పంపించేశారు, హై అన్వర్ గారు అగ్నిపర్వతం సినిమాల పాట అదిరింది సార్, బాలుగారు జీవించారు సార్ అంటూ, ఓకే సూపర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు, రైట్ ఆన్సర్. జవాబు అంటూ పంపించేశారు జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి, రైట్ ఆన్సర్తో. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేసా భయ్య అంటున్నారు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. నెక్స్ట్ కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మస్తాని ఫ్రమ్ జగ్గారపేట, రైట్ ఆన్సర్తో. రమేష్ దుంతి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. దేవనూరు మజ్జరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే పిడక. అవునండి, మీరు విన్నది నిజమే. 5 వేళ్ల అప్పడం అలిగితే గోడకు కూర్చున్నది మన పిడకే. ఇందాక మన మిత్రులు చెప్పారు చూసారా, యమలీలా చిత్రంలో ఒక సీన్ చూపించారు భయ్యా అంటూ. చూసాంగా ఆల్రెడీ అందులో, అదనమాట విషయం. మరిక మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటా గుండు? ప్రశ్న మరొకసారి, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను కనిపెట్టే కేడీ నెంబర్ వన్, కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను కనిపెట్టే కేడీ నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్, నేనే నెంబర్ వన్.

0: రకరకాలుగా దోపిళ్ళు.
1: ఏది నంబర్ వన్? నంబర్ వన్, నంబర్ వన్.
0: ఎస్, నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నంబర్.

పోతారు ఎంతల కెత్తుకు పోతారు ఎవడికి తెలుసు గోవింద గోవింద ముద్రలు వేసే నోట్ల కట్టలు ముడుపుగా వేసే పెద్ద మనుషులు ముసుగులు తీస్తే రాస్కల్స్ మూట విప్పితే బాటిల్స్ ఎస్ నేనే నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడి కార్యక్రమంలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించినటువంటి సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో? దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. రైట్ ఆన్సర్. మంచి ప్రశ్నలు మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, కార్యక్రమం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ పంపించేశారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు అలాంగ్ విత్ రైట్ ఆన్సర్ తో.

వివి రెడ్డి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రెంపేడర్ నుంచి, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, మా అభిమాన హీరో కృష్ణ మహేష్ బాబు పాట వినిపించి సంతోషపెట్టారు, థ్యాంక్ యూ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, కాకాన నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య పంపించేశారు బోడి గుండు అంటూ, కాదుగా. నెక్స్ట్, పెడన జోగరాంధరావు కాలి నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. మస్తానీ ఫ్రమ్ జగ్గయ్యపేట నుంచి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిత్తవటం మండలం నుంచి, రైట్ ఆన్సర్. కాదండోయ్, ఇది రాంగ్ ఆన్సరే. నెక్స్ట్, నల్లగొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అండ్ కో ఫ్యామిలీ కలిపి పంపించేశారు, రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్థానరావు పెద్దమస్థానరావు గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. ఈ రోజు మీరు వినిపించిన పాటలు చాలా హైలైట్ గా ఉన్నాయండి, నమస్తే అంటూ, థ్యాంక్ యూ సోదరా. నెక్స్ట్, పాలం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ తో. షేక్ అయాన్ షేక్ బేక్ తిప్పనపల్లి నుంచి పంపించేశారు బోడి గుండు నుంచి, హౌ భయ్యా, హౌ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. జవాబు అనుకుంటున్నా అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్ భయ్యా, మీరు అనుకోవద్దు, అది రైట్ ఆన్సర్ ఎలాగో. నెక్స్ట్, మహమ్మద్ ఇనాయత్లో పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి, రైట్ ఆన్సర్ తో. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మార్బుల్స్ అంటూ, మార్బుల్సా, ఓహో మార్బుల్సా, కాదు భయ్యా, అది కాదుగా. నెక్స్ట్, కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు నీటి బుడుగ అంటూ, నీటి బుడుగ ఏమో అండి, నా సమాధానాలు ఇది లేదు. నెక్స్ట్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి, రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రామ, రైట్ ఆన్సర్. నెక్స్ట్, రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం, రైట్ ఆన్సర్. నెక్స్ట్, గోరిన్ టాకు అంటున్నారు, గోరిన్ టాకా, హౌ భయ్యా, ఎలాగా, దీన్ని ఎలా జస్టిఫై చేయాలి, నాకు అర్థం కావడంలా. నెక్స్ట్, అన్వర్ గారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, లలిత మురళి భాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి నుంచి, రాంగ్ ఆన్సర్. నీలానాయక్ మేనక వర్ష భవ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు డోర్నాల నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెడర నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. కుండ బోర్లా ఉంది అంటూ పంపించేశారు సిరిగురి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి. కుండ బోర్లించినా కానీ ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు సోదరా, దెర్ ఈస్ ఆప్షన్, చిన్నప్పుడు ఆడుకోవాలి ఆటలు మనం. నెక్స్ట్, మొక్కజొన్న కంకి అంటున్నారు గణేష్ రాజు కొనపూర్ నుంచి, కాదుగా. నెక్స్ట్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కేడీ నెంబర్ వన్ పాటలో సినిమాలో పాట భయ్యా సూపర్ అంటూ, ఓకే. నెక్స్ట్, రాజ్యం నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతున్నాను సార్, క్వశ్చన్ మధ్యలో రిమూవ్ చెయ్యండి సార్ అంటూ, నాకు అర్థం కాలేదంటూ, ఆహా హౌ భయ్యా, మనకు అర్థం కాలేదని ఎట్లా డిలీట్ చేస్తుందని, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, బాగుందా డైలాగు. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించేశారు ఇంతకీ, రైట్ ఆన్సర్ ఏంటి భయ్యా అంటూ, ఓహో ఓకే, మీరు పలానా ఆన్సర్ అనుకుంటూ పంపించేశారు చూసారా, అది రైట్ ఆన్సర్ భయ్యా. ఇంతకీ అలా అనుకుంటున్నది ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్తో. అదనమాట సంగతి. మరిప్పుడు మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు అనుకుంటారు కదా, చెప్పేస్తాను భయ్యా. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కోడిగుడ్డు. కావాలంటే ట్రై చేయండి భయో, కోడిగుడ్డు మీద ఇంకో కోడిగుడ్డు పెట్టండి, నిలుస్తుందా, నిలవదు, దట్ ఈస్ ద మ్యాజిక్. అదనమాట సంగతి. సో మరి ఇంకొక ప్రశ్న మీకోసం రాబోతున్నది ఏమిటి అంటే, దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది,
ప్రశ్న మరొకసారి, దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి.

ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఏమిటది ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గి పుల్ల గీచేసేయ్, నీలో సైతాన్ తరిమేసేయ్. డ్రైవ్ ది జవలాట్. నేను పుట్టాను లో.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్ట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సందడే సందడిలో మరి ఇందాక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి. ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటదని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మరి మీరు మా రామారావు గారు పాట వినిపించారు, అలాగే మా సూపర్ స్టార్ గారు పాట వినిపించారు. ఆల్రెడీ వినిపించేశాను సార్, వినిపిస్తారని కోరుకుంటున్నా అంటున్నారు, వినిపించేశాను ఆల్రెడీ. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల. కానీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అండి. ఓకే, నెక్స్ట్, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఫ్యాన్ అంటూ

భయ్యా ఓకే కన్సిడర్ చేయొచ్చు భయ్యా, ఇది కూడా ఒక సమాధానమే. కాబట్టి ఇంకో సమాధానం వేరేది ఉంది, అది కూడా ఏమిటో మనము చూద్దాం, చెబుతా అది కూడా ఏమిటో. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తదుపరి దేవనూరు నుంచి అష్టదిగ్గజాలు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మనసు అంటూ, మనసు ముక్కలు చేస్తే ఎన్ని ముక్కులైనా అవుతుంది, మూడు ముక్కులతో ఎక్కడ ఆగుతుంది సోదరా. కానీ ఇంకోటి పంపించేసారు చూసారా, దానికి కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి పంపించేశారు ఫ్యాన్ అంటున్నారు, ఓకే. నెక్స్ట్, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, నాకైతే తెలియదు అంటూ. సూపర్ భయ్యా, నాకు తెలీదు, సమాధానం తెలిసేదాకా అతను తెలిసిందనమాట. నెక్స్ట్, మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతాను సార్ హెలికాప్టర్ అంటూ. సార్ హెలికాప్టర్కి మూడు భాగాలు ఏంటి సార్, 33 భాగాలకు పైగా ఉంటాయి సార్. నెక్స్ట్, అక్కరపాక నుంచి రామ రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రెండ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. తదుపరి పెడర జోగనందలో కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రెండ్ కోదాడ నుంచి రైట్ ఆన్సర్. మాలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మనస్సు అంటూ, మనస్సు మూడు ముక్కలేమిటి, ఉంటే ఒక ముక్కగా ఉంటుంది లేదంటే 33 ముక్కలు అవుతుంది, ఏమీ చేయలేము దానికి అదనమాట సంగతి. నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. భాస్కర్ ఫ్రెండ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. దస్తకరి సంధ్యా ఫ్రెండ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. సీలింగ్ ఫ్యాన్ అంటున్నారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి, ఓకే. నెక్స్ట్, రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం ఆ టూ అంటూ, సారీ అండి నాకు అర్థం కాలేదు. ఎస్కే అయాన్ బేగ్ సాజిద్ గౌస్ పంపించేశారు తిప్పనపల్లి నుంచి బాణం అంటూ. బాణం ఓకే, దానికి మూడు ఉంటాయా యారోకి, ఏమండి ఇప్పుడు ఇలాగా. నెక్స్ట్, కుస్మ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబారం చిన్న నుంచి బొంగరం అంటూ, బొంగరం వావ్ చిన్నప్పుడు అంత బాగా ఆడేవాళ్ళమో. నెక్స్ట్, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. పెడల నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి చీటా అంటూ, చీటా చిరుతకు నాలుగు కాళ్ళు ఉంటాయి కదండి, కాబట్టి దానికి మూడెక్కడ ఉంటున్నాయి. నెక్స్ట్, మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, మస్తాని ఫ్రమ్ జగ్గాపేట నుంచి పంపించేశారు మనసు అంటూ, మనసు మూడు ముక్కలు అవుతుందంటారు, ఆ పదాన్ని గట్టిగా పట్టుకున్నట్టున్నారు మన శ్రోతలు. తదుపరి నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ ఇందరు పంపించారు కదండి. నెక్స్ట్, రైట్ ఆన్సర్ పంపించేశారు జమలయ్య దొడ్డిదేవరపాడు నుంచి. నెక్స్ట్, రాజోళ్ళు బూరెళ్ళు నుంచి జయన్న గారు బాణం అంటుడు, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు సుబ్బారెడ్డి పల్లిగ్రామ్ నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్తో. సీను ఐరాల నుంచి అంటూ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి చాలా రోజులకు వచ్చావయ్యా అంటున్నారు అడ్డడ్డ అంటూ, ఓకే సార్. నెక్స్ట్, తదుపరి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హెలికాప్టర్ అంటూ, హెలికాప్టర్కి మూడు రెక్కలు ఉంటాయా కానీ చాలా భాగాలు ఉంటాయి కదండి. తదుపరి మంగళగిరి నుంచి యశోద డే అంటూ, కాదుగా గురుస్వామి నాయుడు పంపించేశారు రుంపిచర్ల నుంచి రైట్ ఆన్సర్. తదుపరి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి సమాధానం కోసం మీటింగ్ రాలేదు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ కాలు ఫ్రమ్ సత్యశ్రీ తెనాల నుంచి, కాలు హౌ సార్. మైదుకూరు నుంచి జాఫర్ గాలిపడం అనుకుంటున్నాను సార్ అంటూ, గాలిపడం కదండి, హాయ్ అండి. చిన్న కాకర నుంచి సుమా అంటున్నారు రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ గారు నమస్తే అంటూ సుగ్నా బాయి రఘువీర్ సింగ్ గారు సమాధానం లేదు. అనంతపురం ఛార్జింగ్ బోర్డు కాలనీ నుంచి కంగారు అంటూ, కాదు భయ్యా మన వాళ్ళందరూ రకరకాలుగా ఆలోచించి విధ విధాలుగా పంపించేశారు సమాధానాన్ని. ఇంతకీ ఎవరు ఎన్ననుకున్నా కానీ భయ్యా, ఫ్యాన్ ఈజ్ రైట్ ఆన్సర్, గడియారం కూడా రైట్ ఆన్సర్ అదనమాట సంగతి. మరిక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం.

ఇంతకీ ఏమిటా ప్రశ్న అంటే, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. నీళ్ళలో ఎంత ముంచినా మునగదు, నిప్పుల్లో ఎంత కాల్చినా కాలదు, అది ఎంత కొట్టినా కూడా చావదు. ఏమిటది ప్రశ్న? మరొకసారి, నీళ్ళలో ముంచినా మునగదు, నిప్పులో కాల్చినా కాలదు, కొట్టినా చావదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 కి అయితే వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నీళ్లలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చేసేదా? అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్లపూడి నుంచి గోస్ భాష పంపించేశారు షబియా కూడా కలిపి వాచ్ అంటూ. ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్, మీ పేరు మాకున్న అభిమానం అని కూడా చెప్పొచ్చు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. భయ్యా సూపర్ భయ్యా, ఎలా భయ్యా, ఇలాగా కష్టం భయ్య తట్టుకోవడం? నేను కూడా ఎన్నెన్నో అబద్ధాలు చెప్పాను భయ్యా, కానీ ఇంతంటే తట్టుకోవడం కష్టం ఉంది భయ్యా. ఎనివే, రైట్ ఆన్సర్ పంపించారు మీరు, చెప్పినది కాదు, అందులో కూడా ఇంకో పక్కన రైట్ ఆన్సర్ పంపించారు, అది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, కనకరా ఫ్రెండ్ పెట్టిన నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పెట్టిన జోకర్ అందరూ కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోడదాడ నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ సార్ అంటున్నారు బి రాంబాబు. టైలర్ కమల మానసానుకో ఫ్యామిలీతో కలిపి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, ఫనీ సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. మైదుకూర్ నుంచి జాఫర్ రైట్ ఆన్సర్ పంపించేశారు, ఓకే విత్ క్లారిఫికేషన్ కూడా. నెక్స్ట్, దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్ట దిగ్గజాలు రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు ప్రేమ అంటూ. ప్రేమ ఈ పదం ముందు చూశారు, ఎంతో బరువుగా ఉంటుంది అందిన

ఉంటే ఉంటుంది, అందకుండా ఉంటుంది అని ఎందరో కవులు అంటూ ఉంటే వింటూ ఉన్నామన్నమాట. ఏదైనా భయ్యా, తప్పులేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యిండొచ్చేమో కదా. ఓకే, నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ పంపించేశారు ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి శోభ ఫ్రమ్ తిరుపతి నుంచి, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. తదుపరి కెవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. లలిత మురళి భాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. సిరిగురి హరికృష్ణ పంపించేశారు, రైట్ ఆన్సర్. జయం భాష పంపించేశారు కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి, ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ అంటున్నారు చీరాల నుంచి, రైట్ ఆన్సర్. తో కుస్మా ఫ్రమ్ అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణ, రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు మస్తాని ఫ్రమ్ జగ్గాపేట నుంచి. ఓకే, చిన్నకాకర నుంచి సుమా, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు బిజ్లీ వెంకటేష్ సాముల, రైట్ ఆన్సర్. తో తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలెం పోలేగర్ ఆలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి అన్వర్ బాయ్ డాక్టర్ జిలాని తిప్పనపల్లి నుంచి చిరంజీవి గారు పాటేసినందుకు థ్యాంక్స్ అంటూ, ఓకే థ్యాంక్ యూ బాయ్. నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి, రైట్ ఆన్సర్. ఏలూరు నుంచి మంగళ గారి నుంచి దామల చినమస్తాన్లో పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. దాసరపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్నేహ బాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపించేశారు నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. తో తదుపరి సిరిసిల్ల నుంచి పోలెపల్లి శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముల్హరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నుంచి రామ కార్తిక రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ, రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ పేరు పంపించలేదు. నెక్స్ట్ వీరా కనకారావు పార్వతి పంపించారు వీరభద్రపురం నుంచి అనుకుంటున్నా అంటూ, రైట్ ఆన్సర్. మీరు అనుకున్నది హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు బట్ పేరు లేదు. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు, ఈరోజు ప్రోగ్రాంలో పాటలు చాలా బాగున్నాయండి అంటున్నారు, థ్యాంక్ యూ సూపర్ హిట్ అంటూ. అదనమాట సంగతి. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, కొంతమంది గాలి అన్నారు, కొంతమంది నీడ అన్నారు, ఇంకొంతమంది మనసు అన్నారు, ఇంకొంతమంది ప్రేమ అన్నారు, ఎన్ని రకాలుగా ఎన్నన్నా కానీ ఇవన్నీ పట్టుకోలేము, కాలువలేము, ఏమీ చేయలేము. ఏదేమైనా కానీ రైట్ ఆన్సర్ మనకి తెలుగులో ఉంటుంది చూసారా, నానార్థాలు అని, అందులో ఇది కూడా టేసుకోవడమే అదనమాట సంగతి. ఏదేమైనా కానీ ఇదండి ఈనాటి మన సందడి. సందడి మీరంతా చక్కగా ఆడేస్తూ పడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా, ఈ సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తూ మరి తర్వాత మనమంతా కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేస్తూ వింటూ ఉండండి, ఇది వివిధ భారతి FM 101.3.

ఎత్తులు చిత్తులు వేయరా, ఎత్తులు చిత్తులు వేయరా. ఆకాశం నీ హద్దురా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన ప్యారిస్లో నిన్న భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం నెక్స్ట్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. రాష్టంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా MSME పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా 2 ఏళ్లలో 130 పార్కులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్ను MP లావు శ్రీకృష్ణదేవరాయలు, MLA ప్రత్తేవాటి పుల్లారావుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించి ప్రసంగించారు. తీర ప్రాంతాల్లో బీచ్ షాక్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట పర్యాటక కమిటీ చైర్మన్ RV స్వామి పేర్కొన్నారు. విజయవాడలో నిన్న ఛాంబర్స్ పర్యాటక రాష్ట కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి 12 ఏళ్ల పాటు అంకిత భావంతో కూడిన సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా BJYM NTR జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన చారిత్రాత్మక విజయాలు, కీలక సంక్షేమ పథకాలు, ప్రధాన అభివృద్ది కార్యక్రమాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన కారణంగా ఈ రోజు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.

0: అనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మరియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ సమయంలో మనమంతా ప్రతిరోజు వివిధ అంటూ ఒక ప్రత్యేకమైన సినీ సెలబ్రిటీ ఆయన నటించినటువంటి వారి చిత్రాల నుంచి వచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన కోసం వచ్చేసినటువంటి ఆ సినీ ప్రముఖులు డాక్టర్ హీరో రాజశేఖర్ గారు. సో మరి ఆయన నటించేటువంటి చిత్రాల నుంచి వచ్చే ప్రతి పాటను వింటూ ఈ సమయంలో మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధాని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ విలన్ మరియు ఆయుధం. ఈ చిత్రాల నుంచి వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

చెక్కేసరికి గుబులు ఓ పట్టు పట్టవేమిరా, ఒళ్ళేనే మంచుతుంటే కళ్ళేను దిప్పవేరా, కిర్రెక్కి ఊగిపోకురా, లారీ లారీ లప్ప లారీ లారీ లారీ పోరడం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

Hello dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కెళ్లే పిల్లల రొటీన్ కూడా మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి. పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తినడానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంట వెంటనే మార్పులు వస్తే వారేదో విషయం గురించి వరి అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ చిన్నారి తన హెల్త్ గురించి మరింత కాన్షియస్ గా ఉందా? హెల్త్ కి సంబంధించిన సమస్య వచ్చిందేమో అని కంగారు పడుతుందా? తన బాగోగుల గురించి తరచూ మీ నుంచి భరోసా కోరుతుందా? అయితే ఈ మహమ్మారిన బారి పడతామేమో అన్న టెన్షన్ మీ చిన్నారిని ఇబ్బంది పెడుతుందని గమనించాలి. స్ట్రెస్ కి గురైన కొంతమంది పిల్లలు తమ పక్కనే ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాని లేదా తోబుట్టువులు గాని తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారా? అయితే వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ ను తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్టు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు మళ్లీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారి స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్ ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైం ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ని వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి. వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా కానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్, యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్. అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటే సరిపోదు. వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకు కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్ కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా బల్లబుద్ధి మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడేస్తారు. చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్ లో ర్యాండమ్ గా చూసినా గానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు. అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు. అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్?

0: well. See you in our next program. Till then, have a good time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు. సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం కార్యక్రమంలో ముందుగా

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ గీతం వినండి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: వింటున్న పాట డార్లింగ్. చిత్రం కోసం జీవి ప్రకాష్ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం.

శ్రోతలు సంధ్యరాగం ఆస్వాదిస్తున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 5:10 వస్తుంది. మరి కాసేపట్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే 19వ రోజ్గార్ మేళా 2026 కార్యక్రమంలో పాల్గొని అర్హులైన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 235వ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వారంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video don't sell speed,

0: again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
1: ఇదిలా ఉండగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖకు ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 ఏళ్లలో విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం గానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంకి వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణా కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th class ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమరలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
1: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జె గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక,

0: వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: See, that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
2: Go for PLI.
3: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.

కార్యక్రమంలో ముందుగా ఘర్షణ చిత్రం కోసం టిప్పు శాలిని సింగ్ ఆలపించిన గీతం ఇది. హ్యారిస్ జేరా సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లొంభిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాం, సైమా మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట. మనసుకి తొలి

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, త్రిలోక్ నెవాన్, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, నవీన్చారి, సౌమ్య, యదుసూదనాచారి, శ్రీరామ్దాస్, కృష్ణాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, దమ్మోజ్ వెంకటాచారి వారి బంధుమిత్రులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కళ్యాణ్, ఆరాధ్య వీరంతా కోరుతున్నారు. తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిసిసిలు ఆలపించిన గీతం, సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా రాజహంస చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత నిర్వహణలో చిత్రతో కలిసి పాడింది ఈ పాట. వినిపించమంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: अन्नदाता का बढ़ता मान, पीएम किसान।
2: ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి

46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

0: టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తలు వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన, ప్రతిభను పెంపొందించే, ఆవిష్కరణను ప్రోత్సహించే, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర్ మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తౌర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బఢ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సపనో కో శక్తి దేనే వాలీ యోజన హై.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బొయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జిఐటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరు

0: చేస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యాసంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
1: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
2: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहाँ गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగ వృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

ఇప్పుడు పల్లె సీమలు. ఇవాల్టి ఈ కార్యక్రమంలో ఖరీఫ్ వేరుశనగ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి శ్రీ పి డి రంగనాథ్ గారి ప్రసంగం, అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, జానపద గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है।
1: ఇప్పుడు వినండి, ఖరీఫ్ వేరుశనగ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి శ్రీ పిడి రంగనాథ్ గారి ప్రసంగం.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఖరీఫ్ వేరుశనగ పంట గురించి తెలుసుకుంటున్నామండి. మన రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ వేరుశనగ అనేది చాలా ముఖ్యమైన పంట. ముఖ్యంగా మన రాయలసీమలో వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల ఈ వేరుశనగ పంటని ఎక్కువ మంది వర్షాధారంగా వేస్తారు. ఈరోజు మనం రైతు సోదరులకి ఈ ఖరీఫ్లో వేరుశనగ పంట గురించి వివరిస్తున్నాము. ఈ వేరుశనగ ఏ విధంగా సాగు చేయాలి, ఇందులో తీసుకోవాల్సిన సూచనలు జాగ్రత్తల గురించి రైతు సోదరులకు వివరిస్తున్నామండి. ముఖ్యంగా ఈ మన రాయలసీమలో ఈ ఖరీఫ్లో వేరుశనగ పంటని జూన్, జూలై మరియు ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఈ వేరుశనగ పంటకి అనుకూలమైన నేలలు ఇసుకతో కూడిన గరప నేలలు చాలా శ్రేష్టం. చెల్కా మరియు ఎర్ర గరప నేలలు కూడా అనుకూలం. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజన సూచిక 6-7.5 మధ్య గల నేలలు శ్రేష్టమైనవి. ఎక్కువ బంకమన్ను, బరువైన నల్లరేగడి నేల ఈ వేరుశనగ పంటకు అనుకూలం కాదు. ముఖ్యంగా ఇందులో మనం వేరుశనగలో ప్రధానమైన రకాలు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అత్యల్ప వర్షపాతం చాలా తక్కువగా ఉన్నప్పుడు, అనగా 300-500 mm ఉన్నప్పుడు ఏ రకాలు వేయాలంటే కదిరి 6-9, కదిరి, అనంత, నారాయణి, అభయ, ధరణి వంటి రకాలు వేయాలి. వీటి యొక్క పంటకాలం వచ్చి 105-110 రోజులు. కొద్దిపాటి నీటి వస్తువు ఉన్నప్పుడు కదిరి 6, కదిరి 9, నారాయణి, కాళహస్తి, గ్రీష్మ, రోహిణి వంటి రకాలు వేయచ్చండి. వీటి పంటకాలం వచ్చి 100-110 రోజులు. కదిరి అమరావతికి పంటకాలం వచ్చేసి 115-120 రోజులు. అధిక వర్షపాతం అంటే 500 mm కంటే ఉన్నప్పుడు అభయ, కాళహస్తి, ధరణి, కదిరి 9, కదిరి అమరావతి, ట్యాగ్ 24 వంటి రకాలను వేయచ్చండి. ఆకుమచ్చ తెగులు తట్టుకునే రకాలు వచ్చేసి అభయ, కదిరి 9, కదిరి అనంత, ధరణి, కదిరి హరితాంధ్ర. కాళహస్తి తెగులు తట్టుకునే కాళహస్తి, ధరణి. వర్షం ఆలస్యమైనప్పుడు కదిరి 6-9, నారాయణి, కదిరి అనంత రకాలు వేసుకోవాలి. నేలలు ఏ విధంగా తయారు చేయాలంటే వేసవిలో లోతు దుగ్గులు చేయడం వలన పంటలను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ళు, ఉధృతి తగ్గించవచ్చును. వేరుశనగ విత్తే ముందు నేలను బాగా మెత్తగా దుక్కు చేసి చదును చేసుకోవాలి. ఖరీఫ్లో వేరుశనగ పంట విత్తన మొదలు ఎకరాకు 60 kg తీసుకోవాలి. కదిరి 6-7-8, నారాయణి, ఐసీజీఎన్ 44, కాళహస్తి అభయ రకాలు ఎకరాకి 60 kg విత్తనాన్ని విత్తుకోవాలి. కదిరి 9, ఐసీజీఎన్ 11, ట్యాగ్ 24 వచ్చేసి ఎకరాకి 50 kg విత్తనాన్ని వాడాలి. రైతు సోదరులు విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా కిలో విత్తనానికి 1 gram టెబుకోనజోల్ 2DS లేదా 3 grams మ్యాంకోజెబ్బు మరియు ట్రైకోడమా పొడి మందును పట్టించాలి. కాండం కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 2 ml ఇమిడాక్లోపిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 ml ఇమిడాక్లోపిడ్ చొప్పున కలిపి శుద్ధి చేయాలి. మొదల కుళ్ళు, వేరు కుళ్ళు, కాండము కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 4 grams ట్రైకో విరిడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత శిలీంద్రనాశినితో శుద్ధి చేయాలి. అవసరమైతే రైజోబియం కల్చర్ను కూడా విత్తనాలకు పట్టించవచ్చు. ఏ విధంగా విత్తుకోవాలంటే విత్తనాన్ని గొర్రుతో కానీ లేక నాగలిసాలలో కానీ లేక ట్రాక్టర్తో నడిచే విత్తు యంత్రంతో కానీ విత్తాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 cm లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టర్ డ్రిప్ను డ్రిల్ను వాడినట్లయితే తక్కువ

వ్యవసాయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడం కాక ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. వేరుశనగ పంటలో ఎరువులు ఏ విధంగా వాడాలి, ఈ భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలి, ఆఖరి దిక్కులో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రీయ ఎరువులు వేయాలి, మొత్తం భాస్వరం పొటాసు ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి, వర్షాధార పంటకి ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరియా పొటాసు మరియు 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి, నీటిపారుదల పంటకి ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు మరియు 33 కిలోల మ్యూరియా పొటాసు ఆఖరి దిక్కులో వేయాలి, అలాగే 18 కిలోల యూరియాను విత్తనాలను విత్తే సమయంలో 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. నీటిపారుదల క్రింద వేసుకున్నప్పుడు 200 కిలోల జిప్సమ్ను తొలిపూత సమయంలో మొక్కల మొదల దగ్గర చాలలో వేసి కలుపు తీసి మొక్కల మొదలకు మట్టి ఎగదోయాలి. వర్షాభావ పరిస్థితుల్లో జిప్సమ్ను ఊడలు దిగే సమయంలో అనగా విత్తిన 45 రోజులకి 2వ కలుపు తీసే సమయంలో వేయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర్సేద్యం చేయరాదు. విత్తుకునే సమయంలో ఎరువులు నేరుగా నీళ్ళలో పడేటట్లు విత్తనం మరియు ఎరువు గొర్రుతో కానీ వేసుకున్నట్లయితే ఎరువులను విత్తనం కంటే 2.5 సెంటీమీటర్ల లోతుగా వేసుకోవాలి. జింకు లోపించిన పైరులో ఆకులు చిన్నగా గడిసరుగా గుబురుగా కనిపిస్తాయి, మొక్కలు గిడిసర పారుతాయి, ఆకు ఈనల మధ్య భాగం పసుపు రంగుగా మారుతుంది. దీని కొరకు ఎకరానికి 400 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధితో 2 సార్లు పిచికారు చేయాలి. ఇనుము ధాతు లోపం నల్లరేగటి నీళ్ళలో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపచ్చగాను తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరానికి 1 కేజీ అన్నబీడి మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారు చేయాలి. నీటిపారుదల కింద సాగు చేసే పంటకి ఎకరాకి 4 కిలోల బోరాక్స్ను విత్తేటప్పుడు వేయాలి. బోరాను గింజల అభివృద్ధికి అవసరం. తర్వాత కలుపు నివారణ. కలుపు నివారణ అంతరకృషి వేరుశనగ పంటలో ఏ విధంగా చేయాలనేది రైతు సోదరులకు వివరిస్తాము. కలుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశనమైన అలాక్లోరు ఎకరానికి 1 లీటరు లేదా పిండి మిత్తలను ఎకరానికి 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా బూటాక్లోరు 1.25 నుంచి 1.5 లీటర్ చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తన వెంటనే కానీ లేదా 2-3 రోజుల లోపల నేలపై పిచికారు చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర్కృషి చేయాలి మరియు మొక్కల మొదలకు మట్టిని ఎగదొయ్యాలి. విత్తిన 45 రోజుల లోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతర్కృషి చేయరాదు. 45 రోజుల తర్వాత చేసినట్లయితే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. అందువలన రైతు సోదరులు 45 రోజుల్లోపే అంతర్కృషి చేయాలి. విత్తిన వెంటనే కలుపు నాశిని వాడలేకపోయినా లేదా 20 రోజులప్పుడు కలుపు తీయడానికి కూలీలు దొరకని పరిస్థితుల్లో పైరులో మొలిచిన కలుపును కలుపు నాశంతో నిర్మూలించుకోవచ్చు. విత్తిన 21 రోజుల్లోపు కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితఫిర్ మందును ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా క్విజలోఫాస్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి సాళ్ళ మధ్యలో కలుపు మీద పిచికారు చేసి కలుపును నశింపజేయవచ్చు. దీనివల్ల పైరుకు ఎటువంటి నష్టం కలగకుండా కలుపు నాశనం అవుతుంది. తర్వాత నీటి యాజమాన్యం. వర్షాధార పంటకు పైరు మొలిచిన 15 నుంచి 20 రోజుల్లోపు ఎకరానికి 5 టన్నుల వేరుశనగ పొట్టును పొలంపై పరచాలి. ఈ విధంగా పరచడం వల్ల తేమ ఆరిపోకుండా ఉంటుంది. బెట్ట పరిస్థితిలో పొడి సున్నం 1 లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారు చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్ట నుండి పైరు త్వరగా కోలుకోవడానికి 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారు చేయాలి. వేరుశనగకి 400 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. తేలిక నీళ్ళలో 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిసేటట్లు నీరు పెట్టి తగినంత చిమ్మం ఉన్నప్పుడు విత్తనం వేయాలి. 2వ తడిని విత్తిన 20 నుంచి 25 రోజులకు ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణము బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుంచి 10 రోజుల వ్యవధితో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు అంటే 45 నుండి 90 రోజుల వరకు కనుక ఈ దశలో నీరు ఖచ్చితంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చినట్లయితే, స్ప్రింక్లర్ అంటే తుంపర్లు,
తుంప

0: లేదా స్ప్రింక్లర్ ద్వారా ఇచ్చినట్లయితే 25% నీటి ఆదా జరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో సాగు చేయనప్పుడు 90x90 సెంటీమీటర్ల దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకొని కాయ ఏర్పడే దశ వరకు ప్రతి 3 రోజులకోసారి 10 మిల్లీమీటర్ల నీరు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి 2 రోజులకు ఒక తడి 10 మిల్లీమీటర్ల చొప్పున ఇవ్వాలి. పంట కోత నిల్వ 70-80% మొక్కల ఆకులు కొమ్మలు పసువర్ణంగా మారి కాయ డొల్లో లోపల భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేల తగినంత తేమ ఉండాలి. భూమి నుండి మొక్కలను తీయడానికి ట్రాక్టర్తో నడిచే ANGR బ్లేడ్ గుంటక లేక వేరుశనగ జిగ్డర్ను వాడుకోవాలి. చెట్ల నుండి కాయలను వేరు చేయడానికి పచ్చి లేక ఎండుకాయలను వేరుచేయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ రైతులు కూలీలు దొరకని సమయంలో ఈ యంత్రాలను ఉపయోగించి వేరుశనగలను వేరు చేయవచ్చు. విత్తనం కొరకు కావలసిన కాయలను నేరుగా ఎండలో ఎండబెట్టకుండా నీడలో ఆరబెట్టాలి. కాయల్లో తేమ శాతం 9 కిలోల లోపు ఉండేటట్లు ఆరబెట్టి గోన లేక పాలిథిన్ సంచులను నిల్వ చేయాలి. నిల్వలో కాయతొలుచు పురుగు మరియు ఇతర కీటకాల నుండి రక్షణకు 2-3 వారాలకు ఒకసారి మలాతియాన్ ద్రావణాన్ని 150 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటి కలిపి పిచికారి చేయాలి.
1: మీరింతవరకు ఖరీఫ్ వేరుశనగ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారి శ్రీ పిడి రంగనాథ్ గారి ప్రసంగం విన్నారు.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
1: ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు.
3: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
4: ఏ లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
3: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండా ఉన్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పర్ణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో. నాకైతే భయం అవుతుంటుంది, బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా. ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది, ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో

0: నా చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా, ఆ రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా, ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి,
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రసిన్నాడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా రాసినోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు, ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభాశ్రా సిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.

జానపద గీతాలు విన్నారు. పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే పిఎం

0: ఎఫ్ఎంఈ. ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
1: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే పిఎంఎఫ్ఎంఈ ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ, దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశాన్ని అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసం అని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
0: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
1: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్ని బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
0: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
1: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్.

0: చేయబడతాయి.
1: ఇందులో మహిళలకు కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబీలు కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదట నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకైతే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకుని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి ఇనీషియల్ స్టేజ్ నుంచి

0: కూడా మా స్కీమ్ ద్వారా, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరం అయిన మెషినరీస్ కానీ, సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ, ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి, దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ గోపాల్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. ముందుగా ప్రకటనలు.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
6: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
7: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర

0: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి శ్రీ ఎన్ గోపాల్ బృందం ఆలపించిన జానపద గీతాలు.
2: సొరకాయ మంచి బీరకాయ, అమ్మ సొరకాయ మంచి బీరకాయ, శంశ సమ్మకాయం అందించే బీరకాయ, శంశ సమ్మకాయం అందించే బీరకాయ, కన్నెర్ర చేసేరా కాకరకాయ, కన్నెర్ర చేసేరా కాకరకాయ, మూడు కూరలాను మునగొట్టే వంకాయ, సొరకాయ అమ్మ సొరకాయ

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

మీరింతవరకు శ్రీ ఎన్ గోపాల్ బృందమాలపించిన జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం.

ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం హరిచరణ్ శ్రేయ ఘోషాల్ ఆలపించిన గీతం వింటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో కార్యక్రమంలో చివరిగా

మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ,

0: आपके समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है। मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है। ये कोई छोटी उपलब्धि नहीं, ये पूरी विश्व में अनुबंधित रोगों की जांच परख की सबसे बड़ी पहलों में से एक है।
1: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్దిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMVBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సాథియో ఆమ్ తోర్ పర్ యోజనాయే యా తో కర్మచారీ కే లియే బన్తీ హై యా తో ఫిర్ ఉద్యోగో కే లియే బన్తీ హై లేకిన్ యే ఏక్ యోజన ఐసీ హై ఇస్ యోజనా మే భారత్ కే సామర్థ్యవాన్ మేరే యువా సమృద్ధ యువా భవిష్య కీ ఓర్ ఔర్ ఉద్యోగ్ వికాస్ కీ ఓర్ और इन दोनों को साथ लेकर चलती है। जो युवा अपनी पहली नौकरी शुरू करता है सरकार उसके साथ खड़ी होती है।
1: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డిఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఎన్సీఆర్బీ అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్దం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు, హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్.

0: వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: अपराध के विरुद्ध लड़ाई में सबसे बड़ा हथियार बल नहीं है, सबसे बड़ा हथियार वैज्ञानिक साक्ष्य। अगर वैज्ञानिक साक्ष्य शुरुआत से ही संरक्षित किए जाते हैं तो क्रिमिनल को सजा कराने में इससे बड़ा कोई हथियार उपयोग नहीं हो सकता। और फिंगरप्रिंट एक वैज्ञानिक साक्ष्य इकट्ठा करने की हमारी जो मशक्कत है, इसमें फिंगरप्रिंट और फिंगरप्रिंट का रिकॉर्ड और रिकॉर्ड का उपयोग इस सबसे बड़ा महत्वपूर्ण अंग।
0: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పీఐబి వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాసవర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలింతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వింటారు. ముందుగా ప్రకటనలు.
3: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట. అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 లాక్స్ ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
4: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
7: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
8: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. AIO ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
2: ఇప్పుడు వినండి లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి. నమస్తే అండి. పేరండి?
1: యోనా మేడం.
0: యోనా గారు ఎక్కడి నుంచి? చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారని పాట?
1: పవిత్ర బంధంలో టైటిల్ సాంగ్స్ పాడుతున్నారు మేడం.
0: పాతదా కొత్తదా అండి?
1: అది కొత్తది మేడం.
0: ఓకే అండి.
1: ఆయనకి యాక్సెంట్ అయితే పాట పాడుతుంది. అపురూపమైన
0: ఓకే అండి. ఈ కోసం పాట వచ్చేస్తుందండి, మరి వినిద్దామా?
1: వినయ్ మేడం.
0: ఓకే అండి. ఓకే

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మా పేరు మాధవి మేడం.
0: మాధవి గారు
1: కానగల్ మండలం వెంగళాయిపల్లి.
0: వెంగళాయిపల్లి నుంచి. ఓకే అండి. ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: ప్రేమించే సినిమా నుంచి కంటేనే అమ్మాయి.
0: ఓకే అండి.
1: భోజనం అయిందా మేడం?
0: అయిందండి. మీది?
1: ఇప్పుడైతుందా మేడం.
0: అవునండి. ఓకే ఓకే. మరి మీకోసం పాట వచ్చేస్తుంది, మరి వినిద్దామండి.
1: కోరుతున్న శ్రోతలు మేడం
0: చెప్పండి.
1: సుదర్శన్, అఖిల్, మాధవి, అనిత, అమ్ములు, నాని.
0: ఓకే అండి. మీ అందరి కోసం పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరండి.
1: మేడం, అన్నమయ్య సినిమాలో గోవిందాశ్రిత గోకుల బృంద అనే పాట ఉంటుంది మేడం, అది వేస్తారా మేడం?
0: వేస్తానండి. మీ పేరండి?
1: మా పేరు శివలింగన్న మేడం.
0: శివలింగన్న గారు ఎక్కడి నుంచి అండి?
1: ఇక్కడే కర్నూల్ టౌన్ నుంచి.
0: కర్నూల్ నుంచా? ఓకే అండి. మీరు కోరిన పాట ఏదండి ఒకసారి?
1: గోవిందాశ్రిత గోకుల బృంద.
0: ఓకేనండి, పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామండి.
1: థ్యాంక్ యూ.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నరేష్ మేడం స్వాగతం. నుంచి
0: నరేష్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: మేడం సినిమా పేరు నిన్నే ఇష్టపడ్డాను మేడం. అందులో ఏమంటావి ఓ మనస్త అనే పాట మేడం.
0: ఓకే అండి.
1: మేడం నరేష్ రోజా శ్రీశ ఓంకార్ లక్ష్మీ టోటల్ మా ముసాపడి గ్రామస్తులందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీకోసం, మీ గ్రామస్తులందరి కోసం, అందరికోసం పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు అనుల్ మోహన్ మేడం, మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలని చెప్పండి.
1: దసరా బొల్లోడు సినిమా నుండి చేతిలో చేసి చెప్పు అని పాట.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుందండి, మరి వినేద్దామా?
1: ఓకే
0: ఓకే అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నసీమా మేడం.
0: హసీన గారు
1: చెప్పండి.
0: నసీమా?
1: ఓకే
0: అండి. తాండ్రపాడు నుంచి? ఓకే అండి. ఏ సినిమా నుంచి వింటారండి పాట? ఓకే అండి. మీ మీకోసం మీరు కోరిన పాట? ఓకే అండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఇవాళ ఈ కార్యక్రమంలో వాన చిత్రం నుంచి పాటలు వింటారు. చిత్రానికి సాహిత్యం సీతారామ శాస్త్రి అందించారు. సంగీతం కమలాకర్. గాయని గాయకులు కార్తిక్, రంజిత్, చిత్ర, మల్లికార్జున్, బృందం. వినండి వాన చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు వాన చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం సమకూర్చారు సీతారామ శాస్త్రి, సంగీతం కమలాకర్ అందించారు, గాయని గాయకులు కార్తీక్, రంజిత్, చిత్ర, మల్లికార్జున్ బృందం. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం రాత్రి 10:31. ఇప్పుడు అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల బి వసంత ఆలపించిన గీతం, ఎస్ హనుమంతరావు సంగీత నిర్వహణలో.

0: यला यला यला यला भला भला
1: బాంధవ్యాలు చిత్రం నుంచి పాటను విన్నారు. తర్వాత చల్లని నీడ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన ఈ గీతం వినండి. టి చలపతిరావు సంగీత నిర్వహణలో

గాలి మేడలు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. టీజీ లింగప్ప సంగీత నిర్వహణలో కార్యక్రమంలో చివరిగా పి సుశీల పిబి శ్రీనివాస్ ఆలపించిన మరో గీతం వినండి. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్న ఈ వాటితో ఈనాటి అలనాటి మధురగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం రాత్రి 11:45. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 102.4 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.